ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 8వ తేదీ శనివారం. ఆకాశవాణి సమయం 5:58 దాటి 30 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్జీ స్రవంతి. ముందుగా శ్రోతలకు శుభోదయం. ప్రతిరోజు ఉదయం క్షేత్రదర్శినిలో మన దేశంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైన, విశిష్టమైన, ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న క్షేత్రాల గురించి తెలుసుకుంటూ భక్తిగీతాలను వింటున్నాం కదా. ఈరోజు కూడా ఒక మంగళకరమైన క్షేత్రం గురించిన విశేషాలను తెలుసుకుందాం. భక్తిగీతాలను వింటూ భక్తి పారవస్యంలో మునిగి తేలుదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,481 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 4 లక్షల మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారత శ్రీలంక దేశాలు విద్యుత్ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై నిన్న ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి. మన దేశ ప్రతినిధి బృందానికి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ నేతృత్వం వహించగా, శ్రీలంక ప్రతినిధి బృందానికి ఆ దేశ రేవులు, పౌర విమానయాన, ఇంధన శాఖ మంత్రి అనురా కరుణతిలకే నాయకత్వం వహించారు. ప్రతిపాదిత భారత శ్రీలంక HVDC ఇంటర్ కనెక్షన్ సోలార్ పవర్ ప్రాజెక్టుతో సహా వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షం హెచ్చరిక కొనసాగుతోంది. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షానికి సంబంధించిన హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాసర్గోడ్, కన్నూరు, వయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ పతనంతిట్ట జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అస్సాంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే ఉంది. ఇంతవరకు వరదలు, వర్షాల వల్ల మరణించిన వారి సంఖ్య 98కి చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 చేరుకుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం తాజాగా చరోడియా జిల్లాలో ఒక మరణం నమోదైనట్లు తెలుస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ IIT ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఈరోజు ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7:15 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం. ఆరోగ్యకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా పాత్ర, ఈ అంశం గురించి యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ K. సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారు నమస్కారం.
1: నమస్కారం సార్.
0: సార్, మీరు చాలా కాలంగా యోగా నేర్పిస్తున్నారు, అంతకు ముందు నుంచే మీరు యోగా చేస్తూ ఉండుండొచ్చు.
1: అవును సార్.
0: అయితే ఆరోగ్యవంతమైన ఆనందకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా ఎటువంటి పాత్ర పోషిస్తుంది?
1: యాక్చువల్గా చెప్పాలి అంటే ఒకప్పటి కుటుంబం డిఫరెంట్. సో ప్రస్తుత కుటుంబంలో నలుగురు అంటే తక్కువ మంది ఉంటున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి సరే నలుగురు ఐదుగురు కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు, పిల్లలు వాళ్ళ చదువుల్లో బిజీగా ఉంటున్నారు, పెద్దలు మొబైల్స్లో బిజీగా ఉంటున్నారు. సో బిజీ లైఫ్ స్టైల్లో ఈవెన్ పక్కపక్కనే కూర్చున్నా కూడా వాళ్ళు మొబైల్స్తోనే ఎంగేజ్ అయ్యి ఉంటున్నారు. సో అలాంటి సందర్భంలో ఇంతకుముందు అంటే ఒకప్పుడు కలిసి కూర్చునే వాళ్ళం, ఆహారం తినేవాళ్ళం, ఆ టైంలోనైనా కొంచెం టైం దొరికితే మంచి చెడు ఫ్యామిలీతో డిస్కషన్స్ జరిగేవి. ఆ టైంలో ఏమన్నా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా ఎంతో కొంత సొల్యూషన్ భరోసా దొరికేది. హెల్దీ టైం అనేది ఫ్యామిలీ టైం ఉండేది. ప్రస్తుతం మనకు చాలా డిపెండెన్సీ పెరిగింది, కానీ అవన్నీ మనం మార్చలేమేమో కానీ ఒకటి యాడ్ చేసుకుంటే దీంట్లో చాలా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి ఒక 25 నుంచి 30 నిమిషాలు, ఒక 1/2 hour 45 minutes కలిసి యోగా చేస్తే వాళ్ళకి కుదిరింది, ఒక టీచర్ ఇంటికి పిలిపించో లేదంటే వీళ్ళందరూ కలిసి ఒక ఇన్స్టిట్యూట్కో వెళ్ళి, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ మధ్య కొంచెం బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీ కనెక్షన్ అవుతుంది, తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇప్పుడు నేను ఒక్కనే యోగా చేశాను అనుకోండి, నేను ఒక్కనే ఆరోగ్యంగా ఉంటా, ఆనందంగా ఉంటా, అట్ ది సేమ్ టైం నా ఫ్యామిలీ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా లేకుండా నా ఆరోగ్యంగా తగ్గుతుంది, ప్లస్

0: వాళ్ళకే ఉండదు. కానీ అందరూ కలిసి యోగా చేస్తే అందరూ ఆనందంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, ప్లస్ ఆ ప్రభావం సమాజం మీద కూడా ఉంటుంది. ఇప్పుడు మనందరం హ్యాపీగా ఉంటే మన డిస్కషన్స్, కన్వర్జేషన్స్, టాపిక్స్ అన్ని పాజిటివ్గానే ఉంటాయి. సో ఆ విధంగా మన పాజిటివిటీ అనేది కంపల్సరీ మన ఆపోజిట్ ఆపోజిట్ కలీగ్ కావచ్చు, నైబర్ కావచ్చు, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా స్ప్రెడ్డింగ్గా ఉంటుంది. సో ఆరోగ్యంగా అందరూ ఉండడం ముఖ్యం.
1: ఆరోగ్యం, ఆనందం స్ప్రెడ్ అవుతుంది,
0: స్ప్రెడ్ అవుతుంది అనంతంగా.
1: అయితే పర్టికులర్గా పిల్లలకు సంబంధించి యోగా నేర్పించే పద్ధతి వేరుగా ఉంటుందా, లేదు పెద్దలకు నేర్పించినట్టే నేర్పిస్తారా? ఈ యోగా వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం ఇలాంటివి పిల్లల నుంచే మనం యోగాని అలవాటు చేస్తే వెన్ దే ఆర్ కిడ్స్ అది ఇంకా ఉపయోగకరంగా ఉంటుందా?
0: ప్రస్తుతం ఉన్న 40 యుగంలో చదువు యొక్క కాన్సెప్ట్ మారిపోయింది. వాళ్ళకి ఎంతసేపు పర్సంటేజ్లు, పరీక్షలు, మార్కులు, కాంపిటీషను పరిగెత్తుతూ ఉన్నారు. పోనీ ఇంట్లో చూస్తేనేమో తల్లిదండ్రులు కొంచెం బిజీగా ఉండడం వల్ల ట్యూషన్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయింది, లేకపోతే ఛాన్స్ దొరికితే ఇండోర్ గేమ్సే ఆ ఫోన్లో కానీ కంప్యూటర్స్లో కానీ అయిపోయింది. కాబట్టి పెద్దవాళ్ళతో పోలిస్తే మన కాన్షియస్ డిజిటలైజేషన్లో ఉంటే వాళ్ళు అన్కాన్షియస్ డిజిటలైజేషన్లో ఉన్నారు. ఇది చాలా పెద్ద విషయం.
1: మైదానంలో పరిగెత్తవలసిన పిల్లవాడు మైండ్లో
0: పరిగెడుతున్నారు. బా, చాలా బాగా చెప్పారు. సో పరిగెత్తుతున్నారు ఎక్కడ ఆగన్నో తెలియక. ఇప్పుడు మనం పరిగెత్తినా, పెద్దవాళ్ళం పరిగెత్తినా మనకు కొంచెం కాన్షియస్గా తప్పట్లేదు అని అనుకుంటాం, అవసరం ఉన్న ప్లేస్లో కట్ చేసుకుంటాం. పిల్లలు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ముందు మీరు అన్నటువంటి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవన్నీ ఎలాగో తగ్గిపోయాయి. ఇప్పుడు పిల్లలకి మీరు స్పెషల్గా యోగా నేర్పిస్తారా అన్నారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అవును, 100% పిల్లలు స్పెషలే, వాళ్ళకి నేర్పించే యోగా స్పెషల్. ఎలా అంటే, పిల్లలకి కొంచెం స్పోర్టివ్గా వాళ్ళను ఆకట్టుకునే విధంగా ఒరిజినల్ యోగాని కొంచెం వాళ్ళకి తగ్గట్టు మారుస్తాం. ఫన్, ఎంగేజింగ్ గేమ్, స్పోర్ట్ ఆ స్టైల్లో చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళ శరీరం యొక్క ఎనర్జీ మనకంటే చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు అంత ఈజీగా అలసిపోరు. కాబట్టి వాళ్ళకు ఫన్ వేలోనే అలసిపోయేటట్టు ముందు చేయాలి. లైక్ ఇప్పుడు మామూలుగా మనం 2 సూర్య నమస్కారాలు చేస్తే వాళ్ళు 10 సూర్య నమస్కారాలతో సమానం. అలా కొంచెం ఎక్కువ అలా చేసిన తర్వాత అప్పుడు మైండ్ పనిచేస్తుంది. మనం చెప్పే విషయం, మీరు ఫస్ట్ ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, ప్రాణాయామాలు చేయండి, అది ఇదంటే దే ఫీల్ బోర్, వాళ్ళు 1-2 డేస్ తర్వాత కనబడరు. కానీ ఇదిగో చూడు, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, నువ్వు ఇంకా బాగా చేస్తున్నావు, కొంచెం ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్లోనే యోగా నేర్పించి, తర్వాత కొద్దిగా అలసిపోయిన తర్వాత రెస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు వినగలిగే మోడ్లోకి మారిపోతారు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ప్రాణాయామాలని, అవసరమున్న ధ్యానాన్ని కనుక చేస్తే వాళ్ళ ప్రొడక్టివిటీ అసలు కొన్ని రెట్లు పెరుగుతుంది. వాళ్ళు క్లాస్లో పర్ఫార్మెన్స్ కానీ, బిహేవింగ్ విత్ పేరెంట్స్ అండ్ అదర్ కో స్టూడెంట్స్ కానీ, వాళ్ళ రిజల్ట్ కానీ, వాళ్ళ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ కానీ, వాళ్ళ డిజిటలైజేషన్ ఆటోమేటిక్గా తగ్గడం కానీ, పిల్లలు చాలా ప్యూర్. ఎందుకంటే వాళ్ళు నిజంగానే అడల్ట్రేషన్ చెందడానికి, వాళ్ళు నిజంగానే చాలా సమస్యల్లో కానీ ప్రాబ్లమ్స్లో కానీ చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఎగ్జాంపుల్ 25-30 తీసుకున్నా, ఎవరైతే 20 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా మనం పిల్లలు అనొచ్చు. కేవలం 10 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎనీ డే ఇస్ ద బెస్ట్ డే ఫర్ యూ టు స్టార్ట్ యోగా టు అచీవ్.
1: చాలా బాగా చెప్పారు. అయితే నేటి యువతలో పెరుగుతున్న ఒత్తిడి, ఈ ఒత్తిడిని యోగా ద్వారా మనం ఎలా అధిగమించవచ్చు?
0: యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న యువత వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బదులు కాంపిటీషన్ కంపారిజన్లో ఉన్నారు. ఉద్యోగాలను వెతుక్కోవడంలో, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లను క్లియర్ చేయడంలో, లేదంటే ఉన్న ఉద్యోగంలో నిలబడడంలో. ఎందుకంటే అడాప్టబిలిటీ అనేది చాలా ముఖ్యం.
1: ఇవన్నీ అనివార్యమే ఒక రకంగా చెప్పాలి,
0: అనివార్యం. ఈ అనివార్యత వాళ్ళ యొక్క అడాప్టబిలిటీ, స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్, దాని అచీవ్మెంట్ మీద కాకుండా కాంపిటీషన్ మోడ్లో పడుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ మెంటల్లీ నాట్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద డిజిటలైజేషన్. మన మెదడులో ఉన్న కొన్ని భాగాలు, ముఖ్యంగా AI వాడడం స్టార్ట్ అయినాక, అంటే ఇప్పుడు మాట్లాడబోయే విషయాలు మనకు 2 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక ఆర్టికల్స్ని కొన్ని ఫాలో అవుతున్నాం, యోగా మీద కూడా మేము దానికి సొల్యూషన్ కోసం రీసెర్చ్ చేస్తున్నాం. యువత అన్నారు కాబట్టి ఈ టాపిక్ తెస్తున్నాను. ప్రస్తుతం 2 ఇయర్స్ కింద మెల్లగా ప్రారంభమైంది, ఇప్పుడు మొత్తం వ్యాపించింది ఎవ్రీథింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆటోమేషన్. ఇదేం జరుగుతుందంటే సమాజంలో 3 రకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఒకటి, AIని నేర్చుకోవాలి, నేర్చుకోవాలనే స్ట్రెస్. దాని తర్వాత మనిషి కంటే ఫాస్ట్గా అది పనిచేస్తుంది కాబట్టి

0: దానికి అడాప్టబిలిటీ జరగాలి, మన మైండ్ అనేది క్రియేటివిటీ అనేది పోతుంది, ప్లస్ అందులో మనం పడిపోతున్నాం ఆ లూప్లో. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, మనిషి ఎప్పుడైతే తన క్రియేటివిటీని వాడట్లేదో ఏమవుతుంది, ప్రకృతి యొక్క ధర్మం ఏంది, ఏదైతే నువ్వు వాడట్లేదో అది పారలైజ్ అయిపోతుంది. మెదడులో ఒక భాగం ఉంటుంది, అమిగ్డాలా అనే భాగము, ఆ క్రియేటివిటీ అనేది దాన్ని వాడట్లేదు కాబట్టి అది కుచించుకుపోతుంది. ఇది కుచించుకుపోయింది అంటే యు ఆర్ రోబో. ప్లస్ ఇప్పుడు రానున్న కాలంలో మీరు ఎలాంటి కొత్త కొత్త రోగాలు వింటారంటే, ఆ మనిషి రోబోలానే బిహేవ్ చేస్తాడు. అంటే ఓన్లీ నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే తను పని చేయగలుగుతాడు. ప్లీజ్ లేవండి, వాటర్ తీసుకొని రండి, లేదంటే వాటర్ తాగు, అతను చేతిలో పట్టుకున్నా కూడా మనం తాగమంటేనే తాగుతాడు. అంటే న్యాచురల్గా మనకు దాహం వేయడము ఇవన్నీ కూడా, ఒకరు చెప్తే ఇప్పుడు నాకు దాహం వేస్తుంది బాబు, నీకు దాహం వేస్తుంది వాటర్ తాగు, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఆ ఏఐకి తగ్గట్టు గ్యారంటీ మనం నేర్చుకోవాల్సిందే ప్రస్తుతం సమాజంలో బతకాలి అంటే. దాని తర్వాత అలాంటి జాబులను పొందాలి, పొందిన జాబుని నిలబెట్టుకోవాలి, లేకపోతే జాబ్ రాకపోతే వచ్చే నష్టాలు, ఇలా రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. ఒక 2 సంవత్సరాల్లో చూస్తాము. ఒకవేళ ప్రస్తుతం ఎవరైతే వింటున్నారో, మీరు గనక యోగా గనక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, ప్రాణాయామాలు మెడిటేషన్ ప్రాపర్ యోగా చేస్తే, మీరు ఎంత ఆటోమేషన్లో ఎంత ఏఐ టెక్నాలజీలో ఎంత పీక్ లెవెల్లో ఉన్నా కూడా, మిమ్మల్ని ప్రజెంట్ మూమెంట్లో ఉంచి మీ యొక్క మెదడు యొక్క వర్కింగ్ సిస్టాన్ని, దానికి ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ని, అమిగ్డాలాని, సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ని రిలీజ్ చేసి మిమ్మల్ని ప్రాపర్గా ఉంచడానికి యోగా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతానికైతే వేరే సొల్యూషన్ లేదు యోగా తప్ప.
1: ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఇంటెలిజెన్స్ అప్లై చేస్తేనే అది అర్థవంతంగా ఉంటుంది, లేదంటే ఇట్ బికమ్స్ మీనింగ్లెస్. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి ఏఐని ఉపయోగించాలి.
0: 100% మనకు తెలిసిన దాన్ని బ్యూటిఫికేషన్ చేయడంలో, నాలెడ్జ్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడంలో ఏఐ ఉపయోగపడితే పర్వాలేదు, కానీ మన క్రియేటివిటీ కోల్పోయి మొత్తం దాని మీదనే డిపెండ్ అవుదాం అనుకుంటే మాత్రం, చెప్పాను కదా, ఫ్యూచర్లో వీఆర్ బికమింగ్ ఏ రోబో, మంకీ నుంచి మనిషి, మనిషి నుంచి రోబో, ఇది జరగబోతుంది.
1: మీ జీవితంలో ఈ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్స్, స్క్రీన్స్, వీటన్నిటికంటే మీకు కుటుంబం చాలా ముఖ్యమైనది కాబట్టి, మీ జీవితంలో, మీ జీవన శైలిలో ఎక్కువగా మీ కుటుంబంతో మీరు స్పెండ్ చేయగలిగితేనే మీరు ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉంటారు. అయితే మహిళలకి, వృద్ధులకి ప్రత్యేకంగా యోగా నేర్చుకోవాలి అంటే మీరు వారికి ఇచ్చే సూచనలు ఇటువంటివి?
0: ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, అది అమ్మ కావచ్చు, భార్య కావచ్చు. ఎందుకు అంటే కంపేర్ టు మెన్, వాళ్ళు చాలా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జీవిత సత్యం. వాళ్ళు మాత్రమే పిల్లల్ని కనగలరు, వాళ్ళు మాత్రమే అద్భుతంగా పిల్లల్ని పెంచగలరు. మనం ఎంత సపోర్ట్ చేసినా, యాజ్ ఎ మేల్ ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళు అల్టిమేట్గా ఎట్ ది సేమ్ టైం ఇల్లుని చాలా బాగా చూసుకోగలరు, ప్లస్ ఆఫీస్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వర్క్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని మెన్ కంటే చాలా రెట్లు వాళ్ళు అధికంగా కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటే ఫ్యామిలీ, ఫ్యామిలీతో పాటు కంపెనీ, కంపెనీతో పాటు సమాజం, అన్నీ బాగుంటాయి. కాబట్టి నా ముఖ్య సూచన ఏంటంటే, మహిళ కంపల్సరీ యోగా చేయాలి. వాళ్ళు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లల్ని, హస్బెండ్స్ని మోటివేట్ చేయగలరు, ఒకరు ఇన్స్పైర్ చేయగలరు వాళ్ళ ఆరోగ్యంతో. కాబట్టి మహిళలకు కూడా చాలా ప్రత్యేకంగా యోగా ప్రాక్టీసెస్, యోగా ఉంటుంది, కానీ యోగా ఫర్ ఎవ్రీవన్ యాక్చువల్గా. అదే వృద్ధులకు తీసుకుంటే, వృద్ధులకు ఏమైపోతుందంటే ఒక టైం తర్వాత వాళ్ళ యొక్క డీజెనరేషన్, హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఛాలెంజెస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకు తగినట్టు కొంచెం మాడిఫికేషన్స్తో వాళ్ళు యోగా స్టార్ట్ చేస్తే, వాళ్ళ లైఫ్లో అయిపోయిన విషయాల మీద చింతన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అలాంటి చింతన తగ్గి హెల్తీగా ఉంటారు. వృద్ధాప్యాన్ని మనం నివారించలేము, కానీ యోగాతో ఆనందకరమైన వృద్ధత్వంలో హ్యాపీగా వృద్ధులు జీవించవచ్చు. వాళ్ళ యొక్క హెల్త్ సీక్రెట్ గ్యారంటీ, ఒకవేళ యోగా యాడ్ అయితే నా హెల్త్ సీక్రెట్ వాళ్ళు యోగా అని గర్వంగా చెప్పుకోవచ్చు.
1: ఈ ఓల్డ్ ఏజ్ని యోగా ఫాలో అవుతూ హెల్తీగా, హ్యాపీగా
0: గడపవచ్చు.
1: అసలు ఆ కుటుంబ సభ్యులు అంతా కలిసి ఏదైనా ఒక కామన్ యాక్టివిటీ చేస్తున్నారంటేనే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, వినడానికి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అటువంటి మోటివేషన్ మీరు మీ యోగా క్లాసెస్లో మీ స్టూడెంట్స్కి ఇస్తున్నారా?
0: కంపల్సరీ. యాక్చువల్గా మేము ఏం చెప్తామంటే, డే వన్ నుంచి కూడా మన స్కూల్ లేదంటే మన గురుకులమే, ప్రతి గృహం ఒక గురుకులం. మనం ఇంటి నుంచి స్టార్ట్ అవుతాం, తర్వాతనే మనం స్కూల్కి వెళ్తాం కదా నేర్చుకోవడంలో. సో ఒకవేళ మీరు యోగా చేస్తే మీరు హౌ యు ఆర్ డీలింగ్ విత్ సొసైటీ అండ్ యువర్ సెల్ఫ్ అనేది మీకు అర్థమవుతుంది. అయితే వై డోంట్ యూ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్యామిలీ అని మేము చెప్తూనే ఉంటాం. ఎందుకు అంటే ఇది మాకెవరో కొత్త స్టూడెంట్స్ రావాలి.

0: కాదు, నువ్వే ఆనందంగా యోగా చేసి ఆనందంగా ఇలా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదో ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో వీలైతే అందరు కనుక యోగా చేశారనుకోండి, బేసిక్గా ఒక 90% ప్రాబ్లమ్స్ పోతాయి లైఫ్ అన్నాక. మనం లాస్ట్ డే వరకు ఏదో ఒక ఛాలెంజెస్ టార్గెట్స్ ఉంటాయి, అప్పుడే మనం రాటుదేల్తాం. సో ఆ 10% తో మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సో మీ అందరూ హెల్దీగా ఉంటారు కాబట్టి మీకు అంత ఈజీగా డిసప్పాయింట్మెంట్స్ బాధలు పడడాలు ఇవి ఏమి ఉండవు. ప్లస్ క్రియేటివ్ ఫ్యామిలీగా ఉంటుంది, వాళ్ళే ఇతరులకి ఇన్స్పిరేషన్గా ఉంటారు. సో డే వన్ నుంచి మేము గ్యారంటీ చెప్తాం, అంటే డే వన్ మీన్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, కొంచెం ఎక్స్పీరియన్స్, యోగా బాగుంది సార్ అని ఫీడ్బ్యాక్స్ ఇస్తారు కదా, ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఇదే చెప్తూ ఉంటాం అనమాట. మెల్లిమెల్లిగా ఫ్యామిలీలకు ఫ్యామిలీలు స్టార్ట్ చేస్తూ ఉంటాయి.
1: చాలా మంచిది సార్. ఆరోగ్యకరమైన ఆనందకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా పాత్ర గురించి మాకు మా శ్రోతలకు అందరికీ అర్థమయ్యే విధంగా విపులంగా మీ సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌతమ్ గారు నమస్కారం.
0: నమస్కారం సార్, థ్యాంక్ యూ.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన యోగా ఫర్ ఫ్యామిలీ హెల్త్ ఈ అంశం గురించి డాక్టర్ గారితో పరిచయం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 7:32 దాటి 10 సెకండ్లు. ఇందాకే యోగా మాస్టర్ గౌతమ్ గారు తెలియజేశారు కదా, ఒక ఫ్యామిలీకి యోగా ఎంత ముఖ్యమో. నిజంగా మనం జీవితంలో విలువైనదిగా భావించే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం కదా, ప్రత్యేకమైన శ్రద్ధ కూడా వహిస్తాం. మన ఆరోగ్యాన్ని విలువైనదిగా భావించామనుకోండి, మన ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహిస్తాం. మన స్నేహం విలువైనదిగా భావిస్తే మన స్నేహితుల్ని నొప్పించకుండా వారిని చాలా గౌరవంగా చూస్తాం. మన డబ్బుని విలువైనదిగా భావిస్తే దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహిస్తాం. ఇక కాలాన్ని విలువైనదిగా భావిస్తే అది వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకుంటాం. మనం బంధుత్వాన్ని విలువైనదిగా భావిస్తే దాన్ని తెంచుకోకుండా జాగ్రత్త పడతాం. శ్రద్ధ అనేది మనందరిలో సహజంగా ఉండేటటువంటి లక్షణం. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలో మనందరికీ బాగా తెలుసు. అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉన్నామంటే ఆ విషయానికి మనం విలువ ఇవ్వడం లేదని అర్థం, అంతే కదండి. అందుకే మీ జీవితంలో మీరు విలువైనదిగా భావించే మీ హెల్త్, వెల్త్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీటన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకోండి. కాలం చాలా విలువైంది కాబట్టి ప్రతి క్షణాన్ని ఆనందించండి, ఆస్వాదించండి, నవ్వుతూ ఉండండి.

నవ్విస్తూ ఉండండి. మీ ఆకాశవాణి వివిధ భారతిలో జనరంజనలో మీకెంతో ఇష్టమైన పాటల్ని 0402324 08 52 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి.

0: మంచి కుటుంబం చిత్రం కోసం సుశీల పాడిన పాట విన్నారు. ఆరుద్ర సాహిత్యానికి ఎస్పి కోదండపాణి సంగీతం అందించిన ఈ పాటను వినిపించాం. చౌటుప్పల్ శ్రోతలు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, భూదాన్ పోచంపల్లి, బోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్, పుట్టపాక శ్రోతలు, మిర్యాల తిరుమలయ్య, ఆండాలు, చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యుల కోసం.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
3: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: శ్రోతలు జనరంజని వింటున్నారు. 0402324085 నెంబర్కి వాట్సాప్ ద్వారా వచ్చినటువంటి మెసేజెస్ నేను చదువుతున్నాను. స్టూడియోస్లో సమయం 7:38 దాటి 15 సెకండ్లు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, కర్తాల్ శ్రోత కానుగులు.

గోపాల్ గారి కోసం, ఉమ్మడి శ్రోతలు మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ వారి కుటుంబ సభ్యుల కోసం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపుర గ్రామ శ్రోత బండారు త్రిమూర్తులు గుప్తా, వారి కుటుంబ సభ్యులు గొల్లపూడి నాగలక్ష్మి, జగదీశ్, ఇంకా సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ, ఇంకా భువనగిరి మండలం రాయగిరి విలేజ్ శ్రోతలు మాదాసు సత్యనారాయణ, కవిత, చందానగర్ నుంచి వెంకట్రావు గారు, వీరందరి కోసం పంతులమ్మ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినిపిస్తున్నాము. వేటూరి సాహిత్యానికి రాజనాగేంద్ర సంగీతం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: శ్రోతలు జనరంజని వింటున్నారు. 7:44 దాటి 10 సెకండ్లు స్టూడియోస్ లో మేడ్చల్ మల్కాజిగిరి డాక్టర్స్ కాలనీ నుంచి రుద్రవెల్లి రమేష్, అనిత వారి కుటుంబ సభ్యులు, వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, మను, గుంటూరు జిల్లా దాసరిపాలెం శ్రోతలు, శివదాసరెడ్డి, తిరుపతమ్మ, చిలకనారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ శ్రోతల కోసం, ఇంకా దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రోతల కోసం, గజ్వేల్ నుండి శర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట ప్రేమ వెలసింది అనే పాట నీరాజనం చిత్రం నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాటకు డాక్టర్ సి నారాయణ రెడ్డి సంగీతం, ఓపీ నయ్యర్ సాహిత్యం.

0: సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: జనరంజని వింటున్న శ్రోతల కోసం ఇప్పుడు వినబోతున్నారు యుద్ధభూమి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాటను వినిపిస్తున్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి నర్సయ్య, కరుణాకర్, రమేష్, రవి కుమార్ వడ్లమాని, అల్మాస్గూడ నుంచి భూధామ్, పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా శ్రోతలు, బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్ వారి బంధుమిత్రుల కోసం, హైదరాబాద్, కొండాపూర్ శ్రోతలు మాలతి, కృష్ణశ్రీ, అన్నపూర్ణ, పటాన్ చెరువు, నవ్యాది, గ్రాండ్ కాలనీ శ్రోతలు, స్వరాగిని, రవికుమార్ వారి కుటుంబ సభ్యుల కోసం, ఇంకా చందానగర్ నుంచి లీలగారి కోసం ఈ పాట.

రుద్రవీణ చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్ర పాడిన పాట వింటున్నారు. సిరివెన్నెల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి చిన్నతుమ్మలగూడ గ్రామం శ్రోతలు శివకోటి శేఖర్ వారి కుటుంబ సభ్యులు, గోగికర్ ఫ్యామిలీ దుర్గానగర్ జియాగూడ నుంచి ప్రేమ్ శ్రీలలిత, ప్రణీత్ భావ్యశ్రీ, లక్ష్మణ్ యాదవ్ బాలమణి, పటేల్ నగర్ గౌలిపుర శ్రోతల కోసం బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి గ్రామం శ్రోతల కోసం ఈ పాట.

అరగంటలు వీలైనన్ని పాటలు మాటలు మీ పేర్లు వినిపించాం కదండి. మరిన్ని మధుర గీతాలు వార్తల అనంతరం ప్రసారమయ్యి జనరంజనులు విందురు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు. సమాచార్ ప్రభాత్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం. మనందరికి ఇష్టమైన జనరంజని.
1: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మురళి మాట్లాడుతున్నానండి.
0: మురళి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను సార్. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు జనరంజన్ లో?
1: జైలర్ నుంచి కావాలయ్యా కావాలయ్యా.
0: కొత్త పాట, జైలర్ సినిమా నుండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సికింద్రాబాద్ అండి.
0: సికింద్రాబాద్ లో ఏం చేస్తుంటారు మీరు?
1: నేను ఈక్విటీ చేస్తానండి.
0: ఓకే, వింటూ ఉంటారా అన్ని కార్యక్రమాలు?
1: వింటానండి, వింటాను.
0: మీకు అన్నిటికన్నా ఇష్టమైన కార్యక్రమం ఏంటి?
1: మధురిమ అండి, రాత్రి 10 o'clock వస్తుంది కదా.
0: ఆపాత మధురాలు, మధురిమ అంటే చాలా ఇష్టం.
1: అది ఇంకా ఆరోగ్య జీవనం,
0: ఆరోగ్య జీవనం
1: బాగుంటుందండి.
0: చాలా సంతోషం అండి.

0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం, బుధాన పోచంపల్లి నుండి భోగ మార్కండే.
0: మార్కండే గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నాను. అనిత గారు బాగున్నారా?
1: బాగున్నారు మేడం. అనిత గారు
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: మంగమ్మ గారి మనవడు మూవీనండి, దంచవే మేనత్త కోతరా కాదండి.
0: మీరు కోరుకున్న పాట మంగమ్మ గారి మనవడు చిత్రం నుండి.

0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం బాగున్నారా? మేడం
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం మేడం. జయం జవహర్
0: చెప్పండి.
1: డైరెక్టర్ గారికి మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేడం.
0: మనందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎవరు మాట్లాడుతున్నారు ఇంతకి?
1: నేను బిజిలీ వెంకటేష్ మేడం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్.
0: చెప్పండి వెంకటేష్ గారు, ఏం చేస్తుంటారు మీరు?
1: హౌస్ పెయింటింగ్ చేస్తాం మేడం.
0: పెయింటింగ్
1: తీసుకుంటాం.
0: ఓ వెరీ గుడ్, పెయింటింగ్ చేస్తుంటారు. మీ సందేశాలు మాకు అందుతూ ఉంటాయి. మరి ఏ పాట వినిపించమంటారు? ఇంత ఆత్మీయంగా ఫోన్ చేశారు మీరు.
1: కృష్ణ సత్యం ఉందమ్మా, అల్కా మానవే చిలుక.
0: తప్పకుండా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ గారి కోసం మీ పాట.
1: థ్యాంక్ యూ.

0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: కీసరా ఔటర్ రింగ్ రోడ్ బబ్బూరి సదానంద్ గౌడ్ మేడం.
1: సదానంద్ గౌడ్ గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
0: మేము ఆరోగ్యం కూడా బాగానే ఉంది మేడం, బాగానే ఉన్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాము.
1: సంతోషం అండి, చెప్పండి.
0: చిత్రం కమలమ్మ కమతం.
1: కమలమ్మ కమతం,
0: అందులో ఎస్ జానకి గారు పాడిన పాట అండి. నిమ్మ చెట్టుకు నిచ్చనేసి నిమ్మ పళ్ళు కొయ్యబోతే నిమ్మ ముళ్ళు రొమ్ము నాటిను రావో రందగాడు అనే పాట ఉంటుంది మేడం. ఎందుకంటే ఆలోచన రంజన్ లో వినిపించని పాటలు వింటే శ్రోతలు చాలా ఆనందపడతారు మేడం. అందుకే ఎప్పుడు వినిపించని పాటలు అడుగుతుంటాను.
1: చాలా సంతోషం అండి.

0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కరీంనగర్ జిల్లా అమ్మడగుర్తి గ్రామం భూమిదేవి లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ గారు నమస్కారం, చెప్పండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి.
1: మేడం నేను కూడా బాగున్నాను.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: మాకు యాక్షన్ హీరో అర్జున్ నటించిన కుట్ర మూవీలోని చూపులు కలిసే ఈ శుభవేళ అనే పాట ఉంటది, ఆ పాటను వినిపించాను.
0: ఈ పాట భూమిదేవి లక్ష్మీనారాయణ గారి గురించి.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడూ మనసు కాత్తుకుంటుంది. ఇది మన జనరంజని, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని విన్నారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా

0: హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 8:40 దాటి 55 సెకండ్లు. నేను మీ ఆర్జే స్రవంతి. ఈ దేశం మనదే, ఈ నేల కూడా మనదే, కానీ ఇక్కడ తీసుకునే నిర్ణయాలు మాత్రం మనవి కావు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు, భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం లేదు. ఇదంతా ఒకప్పుడు స్వాతంత్ర్యం రాకముందు. అలాంటి సమయంలో ఒక స్వరం, ఒక నినాదం, ఒక ఉద్యమం లేచింది. అదే గాంధీజీ స్వరం, అదే డూ ఆర్ డై నినాదం, అదే క్విట్ ఇండియా ఉద్యమం. కోట్లాది భారతీయుల గుండె చప్పుడు. భారత స్వాతంత్ర్యోద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టం మొదలైన రోజే ఈరోజు. మనకు స్వాతంత్ర్యం రావడానికి మన నాయకులెందరో ఎన్నో ఉద్యమాలు జరిపారు. ఈరోజు 8 తారీఖు. ఇదే రోజు 1942 గాంధీజీ నాయకత్వాన క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమం తన జీవితంలో చివరి ఉద్యమమని డూ ఆర్ డై అంటూ నినాదాన్నిచ్చారు. విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా ప్రతి భారతీయుడు గుండెల్లో క్విట్ ఇండియా నినాదం నిలిచిపోయింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముంబైలో సమావేశమై స్వాతంత్ర్య పోరాటానికి బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా జాతిపిత ఇచ్చినటువంటి ఈ నినాదం దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుణ్ణి కదిలించింది. సత్యం, అహింస, సత్యాగ్రహం ఆయుధంగా ఆయన చెప్పిన మాటలు, విషయాలు యావత్ భారత ప్రజలకు ఆనాటి నుండి గాంధీ సిద్ధాంతంగా మారింది. గాంధీజీ ఇచ్చిన ఈ పిలుపు ఒక బ్రిటిష్ పాలనకే కాదు, భయానికి బానిసత్వానికి వ్యతిరేకంగా మన దేశం మన హక్కు అనే ప్రతి భారతీయుని ఆత్మగౌరవానికి ఇచ్చినటువంటి పిలుపు. బ్రిటిష్ ఇండియాని క్విట్ చేయాలి అని అడిగిన రోజే ఈరోజు. క్విట్ ఇండియా మూమెంట్ అనేది ఒక హిస్టరీ మాత్రమే కాదండి, మనందరిలో కోట్లాది భారతీయుల ధైర్యానికి సాక్ష్యం.

0: ఈ మధ్యలో చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: కొత్తగూడెం ఇల్లందు శ్రోతలు, రాజేష్ ఖన్నా, సునీత, అనిత, భానురాజ్, అమిత్ ఖన్నా, కీసర మండలం గోధుమకుంట గ్రామం శ్రోతలు, కృష్ణగౌడ్, కర్ణాటక రాజ్యం అలగాపురం గ్రామం హనూరు తాలూకా చామరాజనగర్ నుంచి సి పూర్ణచంద్ర, తేజస్వి, చెన్నరాజు, పూర్ణిమ వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ శ్రోత మౌనిక, బాలు, ఇంకా నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం శ్రోత పున్న వెంకటేశం గారికి మాత్రం చాలా కోపం వచ్చిందండి బాబు. తను కోరిన పాట వినిపించలేదని, తన పేరు చదవలేదని. అరగంటలో 100 మెసేజ్లండి, చదవగలవా చెప్పండి? పాటలు వేస్తూ ఒక్కసారి ఆలోచించండి. కోపాలు తాపాలు ఎందుకండి బాబు? నేను కాకపోతే రేపొచ్చే ఆర్జే, లేదంటే మరో రోజు మరొక ఆర్జే. క్షణం క్షణం పడాపడ్ధనార్థన్ వచ్చే ఈ మెసేజ్ల కోసం మన మనసులు కలత చెందాలా? ఒక్కసారి ఆలోచించండి సార్. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను. చంద్రముఖి చిత్రం కోసం సుజాత యదు బాలకృష్ణ పాడిన పాట. వెన్నెలకంటి సాహిత్యానికి విద్యాసాగర్ సంగీతం.

శ్రోతలందరి పాటలు వినిపించాలని మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ సమయం చూడండి మిత్రమా, ఇంకొక 8 నిమిషాలు మాత్రమే ఉంది. ఎన్ని పాటలు వెళ్తాయి, ఎన్ని పేర్లు వెళ్తాయి? వరకు మంచి పాట వినిపిస్తాను. హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ శ్రోత, ఎద్దుమైలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, మహాదేవపురం గురుశంకర్ గారు, రఘునాథపురం శ్రోతలు హేమంత్ కుమార్, రిషితేజ్, వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ శ్రోతలు, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, ఎద్దుమైలారం నుండి దేవునేరి వీరయ్య వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా వినిపిస్తున్నాము. గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది. వేటూరి సుందరరామమూర్తి సాహిత్యానికి బప్పిల్ లహరి సంగీతం అంచిన ఈ పాట మరికొంతమంది శ్రోతలు కూడా వినిపించేద్దాం. మాధవి ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి, అల్మాస్గూడ శ్రోతలు దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాణి, నల్గొండ జిల్లా చందంపేట మండలం దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు వారి కుటుంబ సభ్యుల కోసం వసుంధర ముసారంబాగ్ నుంచి మెసేజ్ చేశారు. కీసర ఔటర్ రింగ్ రోడ్ శ్రోతలు బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, సదాప్రియ, సౌందర్య కోసం, ఇంకా దుర్గానగర్ జియాగూడ నుంచి గోగికర్ ఫ్యామిలీ కోసం ఈ పాట

మీరింతవరకు జనరంజన్లో మీరు కోరిన పాటలు విన్నారు. ఈ పాటను చాలామంది శ్రోతలు ఎంతో ప్రేమగా అడిగారు, అందుకే వారందరి కోసం ప్రేమగా వినిపించాం. ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన ఈ పాట ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 9 గంటలు. ఇప్పుడు ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. తిరిగి 10 గంటల నుండి 11 గంటల వరకు మీరు కోరిన పాటలే

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీళ్లపై బీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయం చేస్తుందని, నీటి విడుదలపై ముందే హడావిడి చేసి క్రెడిట్ తీసుకోవాలని చూస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేయని వారికి మాట్లాడే హక్కు లేదన్న ఆయన, పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణా జిల్లాలో రాష్ట్ర హక్కులను సాధిస్తామన్నారు. తెలంగాణలో సంస్థాగత బలంతో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. జెన్జీపై సానుకూలంగా స్పందించిన ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలను బీజేపీ సమర్థించింది. దేశంలోని యువత తమ కలలను సాకారం చేసుకోవడంలో సహాయపడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని స్పష్టం చేసింది. గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం అమలుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. ఈరోజు నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు గిగ్ కార్మిక సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గర్భిణుల సంక్షేమం, పోషకాహారం కోసం జేఎన్ఎన్కే, పిఎంఎంవివై, పోషణ్ 2.0 వంటి పథకాలను అమలు చేస్తున్నామని, వీటికి తెలంగాణకు నిధులు విడుదల చేశామని వివరించారు. నిత్యావసర ఔషధాల జాబితా ద్వారా ధరల నియంత్రణపై లోక్సభలో ఎంపీ డాక్టర్ మల్లు రవి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నిత్యావసర ఔషధాల జాబితా ద్వారా ధరలను నియంత్రిస్తున్నామని, నాగర్ కర్నూలు సహా దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాల ద్వారా చౌకగా మందులు అందిస్తున్నామని వెల్లడించారు. మలేషియాలో జరిగే అంతర్జాతీయ లాక్రోస్ ఛాంపియన్షిప్ 2026 పోటీలకు తెలంగాణ బీసీ గురుకుల విద్యార్థులు పి గోపిక, సంగీత ఎంపికయ్యారు. ప్రపంచస్థాయిలో దేశ రాష్ట్ర కీర్తిని చాటేందుకు అర్హత సాధించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. E20 పెట్రోల్లో అధిక తేమ, క్లోరైడ్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఈ విషయమై సీఎం రాసిన లేఖను ఉపసంహరించుకోగా, దేశవ్యాప్తంగా నిర్వహించిన అదనపు తనిఖీల్లో ఇంధన నాణ్యత సముచితంగానే ఉన్నట్లు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి

0: హాయ్ హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 10:03 దాటి 56 సెకండ్లు అవుతోంది. ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాట వినాలి అంటే 1040232408529 నెంబర్కి మెసేజ్ చేయండి. అయితే 2015 నుండి 2020 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి మంచి పాటల్ని కోరుకోండి, నేను వినిపిస్తాను. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు 102.8 FM మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 2015 నుండి 2020 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి పాటలు కోరండి. 04032342852 నంబర్ వాట్సాప్ ద్వారా ఆ పాట వివరాల్ని, మీ పేరు, ఊరు వివరాల్ని టైప్ చేసి పంపించండి.
2: ఇంకేం కావాలి?
3: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
4: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

0: సుకుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ సమంత నటించిన చిత్రం రంగస్థలం నుండి శివనాగులు పాడిన పాట విన్నారు. ఈ పాట చంద్రబోస్ గారు రాశారు, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. 2015 నుంచి 2020 వరకు ఆ మధ్యలో రిలీజ్ అయినటువంటి సినిమాలోంచి పాటల్ని కోరుకోండి, మీకోసం తప్పకుండా వినిపిస్తాను. అండ్ స్టూడియోస్లో సమయం 10:10 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వినబోయే పాట పండగ చేసుకో చిత్రం కోసం సింహ గీతా మాధురి అంజనా పాడిన పాట. భాస్కర్ భట్ల సాహిత్యానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా బండరావిరాల గ్రామం శ్రోతలు లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ వీరి కోసం ఆ పాట.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్.

వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఇన్ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

సభ్యులు. అదేవిధంగా శారద, పూజ, మనోజ్, సిద్ధులు వీరందరూ బుధాన్ పూచంపల్లి గాంధీ నగర్ శ్రోతలు. ఏదైనా ఒక మంచి పాట, ఒక హిట్ సాంగ్ మా కోసం వినిపించండి అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ వీరందరి కోసం వినిపిస్తున్నాము ధ్రువ చిత్రం కోసం హిప్ హాప్ తమ్మిజా. నిఖితా గాంధీ పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి హిప్ హాప్ తమ్మిజా సంగీతం అందించారు.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

0: శ్రీమంతుడు చిత్రం కోసం యాజిన్ నిజార్ పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి రచనకు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను కోరిన శ్రోతలు వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, యామిని, భవ్య, సుధారామయ్య. ఇంకా ఇదే పాటను వినిపించాము మాధవి ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి శ్రోతలు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక

0: platform.
1: Instant premium payments, 360 degree policy details, quick access to policy benefits, policy updates, revival, paperless eKYC.
2: LIC, pratikshanam meeku thoduga.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. జనతా గ్యారేజ్ చిత్రం నుండి యాజిన్ నిజాన్ నేహా భాసిన్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన రామజోగేశ్ శాస్త్రి, సంగీతం దేవి శ్రీప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర గ్రామం నుండి కొట్టూరు లక్ష్మణ్, నవనీత, నిఖిత ఇంకా నితిన్ వారి ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఇంకా ఇదే పాటను వినిపిస్తున్నాం జితేందర్, వీరెక్కడి నుంచో రాయలేదు, వారి కుటుంబ సభ్యుల కోసం కూడా ఈ పాట వినిపిద్దాము. శివానగర్ వరంగల్ నుంచి కర్ణాటి భారతి, వాసంతి, శృతిక, సూర్యతేజ, దయానంద్, వీరందరి కోసం ఈ పాట.

మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి.

0: వినండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: అంతేనా?
2: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

0: టు ది కన్క్లూజన్ చిత్రం కోసం శ్రీనిధి శ్రీ సౌమ్య పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్, మోహన భోగరాజు పాడిన పాట ఇది. రామజోగేశాస్త్రి రచనకు విశాల్ శేఖర్ సంగీతం అందించారు.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
3: హలో హలో హలో, మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్, 1 2 2 2 2. జంట నగరాలకు మంట పెట్టే నాజోకు నడుమంపు నాట్యమయురి, చిచి నాటమయురి, కుమారి నమలి నమలి, ఆటా పాట నేడే చూడండి, కాస్కో రాజా, ఏస్కో బాజా.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

గోపిని చిత్రం కోసం గీతా మాధురి పాడిన పాట విన్నారు. రామజోగేశాస్త్రి రచనకు గోపి సుందర్ సంగీతం అందించారు.

0: సాహసం స్వాసగా సాగిపో చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట. శ్రీజో సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

నాన్నకు ప్రేమతో చిత్రం కోసం. దీపక్ శ్రావణ భార్గవి పాడిన పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డీ స్కాలర్లతో పాటు డిగ్రీలు అందుకోనున్న 3000కు పైగా గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడనున్నారు. రిజిస్ట్రేషన్లో పొరపాట్లు, తప్పుడు కోటా వివరాలు సరిదిద్దుకునేందుకు నీట్ యూజీ 2026 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అభ్యర్థులకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ రీసెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆప్షన్ 12 ఉదయం 11 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

0: జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనపై కాంగ్రెస్ ఇండి కూటమి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కేరళ జార్ఖండ్లో విద్యార్థుల సమస్యలు పట్టని రాహుల్ గాంధీ కేవలం స్వార్థ రాజకీయాల కోసమే ఢిల్లీ పరిస్థితులను వాడుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసీనది పునరుజ్జీవనం సుందరీకరణ ప్రాజెక్టు మొదటి దశ పనులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఈ నెల 5న ముందస్తు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఈ అనుమతులు లభించడంతో దసరా పండుగలోపే టెండర్లు పిలిచి పనులను వేగంగా ప్రారంభించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుందని పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. చివరి తేదీ లేని ఈ నిరంతర ప్రక్రియలో ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, వివిధ వ్యాధిగ్రస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా తీవ్ర నిర్ణయం తీసుకుంది. రష్యా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా సహా 5 ప్రధాన దేశాల ఉత్పత్తులపై 100% వరకు దిగుమతి సుంకాలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లును అమెరికా సెనెట్ ఆమోదించింది. శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్కు ముందు శ్రీలంక క్రికెట్ 11తో జరిగిన 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03 గుర్తుకొస్తున్నాయి.
2: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనం గుర్తు చేసుకుందాం ఒక ప్రముఖ మాటల రచయిత. ఆయన ఎవరు అంటే, భాషా పరిణామ శాస్త్రం ప్రకారం తెలుగును పోషించిన కవి, రచయిత. ఆయన ఎవరు పుట్టించకుండా కొత్త మాటలు ఎలా పుడతాయి అనేది ఆయన మనసావాచ నమ్మిన సిద్ధాంతం. అందుకే తన మనసులోని మాట మాయాబజార్లో ఘటోత్కచుడి చేత చెప్పించేశారు. ఎన్నో కొత్త మాటలు పుట్టించారు. ఇంతకీ ఆయన ఎవరు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

పింగళి నాగేంద్రరావు గారు తెలుగు సినిమా చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయం అయింది. ఒక కొత్త పదం వేయాలన్నా, ఒక కొత్త ఆలోచన చేయాలన్నా రచయిత బెంబిరెత్తిపోయే 50ల్లో తెలుగు సినిమా కవి కులానికే ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోయిన మహనీయుడు పింగళి. మరి ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుందాం. ఇక ఊహాలోకాల నుంచి, కాల్పనిక ప్రపంచం నుంచి భిన్న విభిన్న పాత్రలు సృష్టించారు ఆయన. వాటి స్వరూప స్వభావాలు, వేషభాషలు, చివరికి కంఠస్వరం వరకు నిజంగా ఇలాగే ఉంటుందేమో అన్న రీతిలో మలిచిన చమత్కార నాగేంద్రుడైన తెలుగు సినిమా కథ, కథనం, సంభాషణలు ఈ తీరును జరగడం బహుశా ఆయనతోనే ప్రారంభమైందని అనుకోవచ్చు. మరి ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో ఆయన్ని గుర్తు చేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి స్టూడియోస్లో 11:16. ఇక గుర్తుకొస్తున్నాయిలో పింగళి నాగేంద్రరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక పాతాళ భైరవి సినిమా పింగళిలోని సమస్త ప్రతిభా పాటవాలను సినీ జనానికి తేటతల్లం చేసింది అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులకు డైలాగ్ పంచ్ అంటే ఏంటో తెలియచెప్పింది ఈ సినిమా. సాహసం చైరాడింబక అన్న పదం

నేటికీ వాడుకలో ఉంది అన్నదే దీనికి ఉదాహరణ. ఇక నరుడా ఏమి నీ కోరిక? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? హై హై నాయక, మోసంగరు అని జనం విరివిగా ఈరోజు వాడేస్తున్న పదాలు ఆయన కలానివే. ఇక డింగరి, డింబక లాంటి పదాలు కూడా అలవోకగా రాసేసేవారైనా.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. సమయం 11:23. ఇక మాటల రచయిత పింగళి వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 1957లో వచ్చిన మాయాబజార్ తనలోని గడుగ్గాయితనాన్నంతా అలవోకగా ప్రదర్శించేశారు ఈ సినిమాలో పింగళి. అందులో ఆయన విసిరిన చెలుకుల్లో ముఖకోపానికి విరుగుడు ముఖస్థుతి ఉండనే ఉంది కదా. పాండిత్యం కన్నా శాస్త్రజ్ఞానం ముఖ్యం. శాకంబరిదేవి వరప్రసాదం, గోంగూర, దుష్ట చతుష్టయం ఇలాంటి పదాలన్నింటినీ అలవోకగా రాసేసి ప్రేక్షకుల్ని ఆనందింపచేశారు ఆయన.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఈ గుర్తుకొస్తున్నాయిలో మనం గుర్తు చేసుకుంటున్నాం ప్రముఖ మాటల రచయిత పింగళి నాగేంద్రరావు గారిని. ఇక సాహిత్య స్రష్ట పింగళి నాగేంద్రరావు సినిమాల్లో పడిన మాటలన్నీ కొన్ని భావి సినిమాలకు మకుటాలయ్యాయి. సాహసం సైరా డింబక, చూపులు కలిసిన శుభవేళ, లాహిరి లాహిరి లాహిరిలో ఆహనా పెళ్ళంట లాంటి సినిమా పేర్లు వీటికి ఉదాహరణ. ఇక నేపాళీ మాంత్రికుడు, తోటరాముడు, ఎంత చెప్తే అంతే రాళ్ళు, ప్రకటనలు అమ్మకాలు, నిక్షేపరాయుడు, ఆడకోటి దయ్యాలు, ఏకాశ రెండు చింతలు, త్రిశోకానందుడు, ఇలా వగైరా వగైరాలు ఆయన పద చమత్కారానికి చమక్కులు అద్దాయి అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు కదా.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:40. ఇక రచయిత పింగళి వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. గీత రచయితగా, మాటల రచయితగా, కథా రచయితగా విభిన్న శైలిని అనుసరించారు పింగళి. కొత్త కొత్త పదప్రయోగాన్ని చేసి వాటిని మధుర మనోహరంగా ప్రేక్షక నాడికి పట్టించేశారు. జగదక వీరుని కథలో ప్రతాప్ ఓం ఏకానొక హమస్మి అంటూ అనేక రూపాలు ధరించడం ఒక ఉదాహరణ. ఇంకా మంత్రపుష్పంలో సుస్వరంగా పలికే వేదమంత్రాలను తిరగరాసేసి నేపాళీ మాంత్రికుడితో చిత్రమైన భాషగా పలికించారు ఆయన. సంస్కృత, పాళి, ప్రాకృతిక భాషలన్నింటినీ తన వీలుని బట్టి వాడేసుకున్నారు. ఇక జానపద పౌరాణికాల్లో కూడా వ్యవహారిక భాషకు పెద్దపీట వేసిన చతురత ఆయనది. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: పింగళి నాగేంద్రరావు గారి డైలాగులు వింటే అస్సలు కృత్రిమంగా ఉండదు. జనం పాటలు పాడుకున్నట్టే మాటలు కూడా పాడుకునేలా చేసిన రచయిత ఆయన. తెలుగు సినిమా పలుకుకు ఓ జలుగు నత్తిన ఘనత ఆయనదే. ఆయన రచనలో జాలువారిన పదాలు చూస్తే వాటిలో గమ్మత్తు ఉంటుంది, మత్తు ఉంటుంది, ఆ పైన మనల్ని చిత్తు చేసే గుణము ఉంటుంది. మనకు తెలిసిన పదాలనే ఆయన ఉపయోగించిన తీరు ఔరా అనిపిస్తుంది.

నవరసాల్లో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు పింగళి. మనం చేసేది జనం చూడటం కాదు, జనం కోరేదే మనం చేయాలి అనేవారైనా. ఘాటు ప్రేమలు, కన్యకాటలు, వీరతాళ్ళు, ఆలమలాలు, సత్యపీఠాలు, ప్రియదర్శినులు, ఇలాంటివన్నీ ఆయన సృష్టి. పింగళి కథాకల్పనలో విశిష్టత ఉండేది, సన్నివేశాల అల్లికలో విజ్ఞత ఉండేది, పాత్ర చిత్రణలో చతురత ఉండేది. ఇక ప్రత్యేకమైన భాషా సౌందర్యమే ఆయన్ను శిఖరాగ్రాన చేర్చింది అంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా మాటల ఎవరెస్టుపై మొదట అధిరోహించింది ఆయనే. తెలుగు సినిమా జగత్తులో సినిమాలు, ఆ సినిమాలకు మాటలు ఉన్నంతకాలం ఆయన చిరంజీవే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. అనగనగా ఒక మాస్టరు, పేరు నారాయణ నాయక్, వయసు 83. పొద్దున్నే పెరుగన్న డబ్బా తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి స్కూళ్ల చుట్టూ తిరుగుతూ రాత్రికి ఇంటికి వస్తారాయన. గత 24 ఏళ్లుగా ఆయన దినచర్య ఇదే. టీచర్ అయితే మరి స్కూల్లో పాఠాలు చెప్పాలి, కానీ స్కూళ్ళ చుట్టూ తిరగడం ఏంటి అనుకుంటున్నారు కదా. అయితే దీని వెనుక ఒక పెద్ద ఆలోచన, సాయం ఉన్నాయి. అవేంటో చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అంతేనా?
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇక నారాయణ నాయక్ అనే మాస్టర్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ని అర్హులైన విద్యార్థులకు అందించడమే ఆయన ఏకైక లక్ష్యం. నారాయణ మాస్టర్ దరఖాస్తు చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు అర్హులైన నమ్మకంతో ఉపకార వేతనాలు ఓకే చేస్తారట. ఈయన చొరవతోనే ఇప్పటి వరకు 20 లక్షల మంది విద్యార్థులకు 10 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు అందాయట. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. సొంత డబ్బులను కూడా పేద పిల్లల చదువుల కోసమే ఖర్చు పెడుతున్న నారాయణ మాస్టర్ది దక్షిణ కన్నడ జిల్లాలోని కర్పే అనే చిన్న గ్రామం. పేదరికంతో 5వ తరగతిలోనే చదువు ఆపేసిన పట్టుపట్టి మళ్లీ స్కూల్కెళ్ళి చదువుకున్నారు నారాయణ మాస్టారు. 10వ తరగతి చదవడానికి 16 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవారు. ఇక ఇంటర్ అయ్యాక టీచర్ ట్రైనింగ్ పూర్తయ్యి కడబానే గ్రామంలో టీచర్గా చేరాక ఆ బడిలోని పిల్లల్ని చూశాకే తన కర్తవ్యం ఏంటో బోధపడింది అంటారు ఆయన. తను పనిచేసే స్కూల్లో రోజు రోజుకి తగ్గిపోతున్న పిల్లల సంఖ్య నారాయణ మాస్టర్లో ఆందోళన కలిగించింది. ఆరా తీస్తే డబ్బులు లేవనే పిల్లలందరూ బడికి మానేస్తున్నారని తెలిసింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఇలా ఎంతోమంది ఉపకార వేతనాలు అందిస్తున్నా కూడా వాటి గురించి అవగాహన లేక ఆ సొమ్ము వారికి చేరట్లేదని గ్రహించి అర్హతలున్న పిల్లల జాబితా తయారు చేసి దానికి దరఖాస్తు చేయడం మొదలుపెట్టారట ఆయన. అలా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలల పిల్లలందరికీ స్కాలర్షిప్లు ఇప్పించేవారు, ఫ్రీగా ట్యూషన్లు కూడా చెప్పేవారట. ఇంకా తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

నారాయణ మాస్టర్ సేవల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన పదవీ కాలాన్ని ఇంకో 3 ఏళ్ళు పొడిగించింది. క్యాన్సర్తో భార్య దూరమైన ఆ బాధను తన లక్ష్యంతోనే అధిగమించానని చెప్తారు మాస్టరు. పిల్లలిద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తన ఒంటరి జీవితానికి దినచర్యను సేవతోనే రాసుకున్నారు ఆయన. రోజు కనీసం 3 స్కూళ్ళలో 1 కాలేజీలకు వెళ్ళి అక్కడ చదువుకునే విద్యార్థుల వివరాలు సేకరించి ఆర్థిక పరిస్థితులు అర్హతల ఆధారంగా స్కాలర్షిప్లు అందేలా చేస్తారు. ఒకవేళ ఏదైనా కారణాలతో ఉపకార వేతనం రాకపోతే తన సొంత డబ్బులే ఇస్తారు మాస్టరు. తన సేవను గుర్తించిచ్చే నగదు, బహుమతులు, దాతల విరాళాలు, పింఛను డబ్బు అన్నింటినీ పేద పిల్లల చదువు కోసమే ఖర్చు పెడతారు నారాయణ మాస్టరు. చదువు అంటే ఇష్టం అంటే ఇదేనేమో.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. పట్టభద్రులవుతున్న విద్యార్థులు కేవలం తమ విద్యను పూర్తి చేయడం లేదని, జీవితంలో ఒక కొత్త ఛాయానికి శ్రీకారం చుడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. విద్యార్థులు తమ క్యాంపస్ జీవితపు జ్ఞాపకాలను రాబోయే రోజుల్లో మిస్ అవుతారని, కాబట్టి ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, క్యాంపస్ జీవిత జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: आज आपके परिवार के लोग प्राउड फील कर रहे हैं, वैसे ही मुझे भी आप सब पर गर्व है, क्योंकि आप सब केवल एक डिग्री नहीं ले रहे हैं, आप देश के लिए बहुत कुछ करने का सपने लेकर के यहाँ से निकल रहे हैं.
0: కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న విద్యార్థులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పీహెచ్డీ స్కాలర్స్తో సహా మొత్తం 3000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని అంతకుముందు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఐటి సంస్థ విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య సమయం గడిపేందుకు తాను ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

విద్యార్థులకు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ అండ్ గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని చెప్పారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను కూడా ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఏఐ, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో ఐఐటి సామర్థ్యాలను గణనీయంగా ఈ సూపర్ కంప్యూటర్ మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేశారు. భారత్ కేవలం 3 సంవత్సరాల్లోపే 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ను సాధించిందని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా అవతరించిందని అన్నారు. ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ వృద్ధి తదుపరి దశ కూడా రూపుదిద్దుకుంటోందని మంత్రి చెప్పారు. మన దేశంలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సాధిస్తున్న ప్రగతి గురించి ప్రస్తావిస్తూ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్లో క్వాంటమ్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెడుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా సముచిత స్థానం పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ తలెత్తిన నిరసనల నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధుల మధ్య మొదటిసారిగా చర్చలు జరిగాయి. రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ సమావేశం ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతోంది. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ గత 2 వారాలుగా రాష్ట రాజధానిలో నిరసనలు జరిగిన తర్వాత ఈ చర్చలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధి బృందం మధ్య మొట్టమొదటి అధికారిక సమావేశం నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్యూసీఎఫ్టీసీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్టకు చెందిన రాష్ట పట్టణ సహకార బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో ఎన్యూసీఎఫ్టీసీ, నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు జరుగుతాయి. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ అవగాహన పత్రం అనేక చర్యలను సూచిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. ఎటువంటి చెల్లింపు ఛార్జీలు లేకుండా ప్రతి భారతీయుడు రోజువారీ డిజిటల్ చెల్లింపులు జరపవచ్చునని పేమెంట్ సంస్థ తెలియజేసింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే చిరు వ్యాపారులకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవని తెలియజేసింది. యూపీఐ విశ్వసనీయతను నిలిపేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఎల్, ఆర్బీఐలు టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నాయని కూడా భారత చెల్లింపుల సంస్థ తెలియజేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభమైన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఈ స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,441 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 400,000 మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండడం, రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో జమ్మూ నుంచి బల్తాల్ వైపు వెళ్లే శ్రీ అమర్నాథ్ జీ యాత్రను ఈరోజు తాత్కాలికంగా నిలిపివేశారు.

0: అయితే బల్తల్ నుండి పవిత్ర మంచు గుహాలయం వైపు సాగే యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి 1200 మందికి పైగా భక్తులు మంచులింగం దైవదర్శనం చేసుకున్నారు. ఇప్పటికే దర్శనం పూర్తి చేసుకున్న యాత్రికులను బల్తల్ నుంచి బయలుదేరి జమ్మూ వైపు వెళ్లేందుకు అనుమతించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈ రోజు కూడా వర్షపు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్టంలోని అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షం హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కసర్గోడ్, కన్నూర్, వాయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ, పతనంతిట్ట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అసోంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే కొనసాగుతోంది. మృతుల సంఖ్య 98 చేరింది. అయితే వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13 తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 తగ్గింది. అసోం రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం తాజాగా చెరడియో జిల్లాల్లో ఒక మరణం నమోదైంది. జమ్మూ కశ్మీర్లో సరిహద్దు జిల్లా అయిన పూంచ్లో జిల్లా అధికారులు హర్ ఘర్ తిరంగా ప్రచారంతో పాటు పేజ్ 3లో భాగంగా ఆగస్టు 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వారం పాటు వందే మాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా ప్రధాన కార్యాలయాలు, సబ్ డివిజన్లు, తహసీల్స్, బ్లాకులు, పంచాయతీ స్థాయిలో దేశభక్తిని పెంచే ప్రజా భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించేలాక 3వ దశ ప్రణాళిక రూపొందుతోందని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ టాగోర్ 85వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గురుదేవ్గా ప్రసిద్ధులైన రవీంద్రనాథ్ టాగోర్ 1941 ఆగస్టు 7వ తేదీన తుదిశ్వాస విడిచారు. పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు కవి, తత్వవేత్త, సంగీతకారుడు, ఆసియాలో తొలి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ టాగోర్కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40.
2: అంతేనా?
3: ఇంకేం కావాలి?
2: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
4: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ, కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11:00 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.
1: లెజెండ్ చిత్రం కోసం విజయ్ యశ్ దాస్ చిత్ర పాడిన పాట విందాం.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:53. ఇప్పుడు విందాం వారసుడు సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి ఎంఎం మానసి పాడిన పాట.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అంతేనా?
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జీఎస్టీ రాబడులను పెంచేందుకు, లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాటమే తమ రోడ్ మ్యాప్ అని, త్వరలోనే పాదయాత్రలు, బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు తరలిరావడం రాష్ట ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్ భేటీ అయి రాష్ట ఆర్థిక పరిస్థితి మెరుగుదల, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో సంస్కరణలపై చర్చించారు. జీఎస్టీ రాబడులను పెంచేందుకు, లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూనే ఆదాయం పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో లీకేజీల నివారణకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం పెంచాలని, మీసేవ, ఆరోగ్యశ్రీ వంటి డేటాను సమీకృతం చేయడం ద్వారా పరిపాలనను మరింత సులభతరం చేయాలని ఈ భేటీలో సమాలోచన చేశారు. తెలంగాణలో సంస్థాగత బలంతో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నితిన్ నవీన్ అధ్యక్షతన జరిగిన భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మండిపడుతూ, ప్రజా సమస్యలపై పోరాటమే తమ రోడ్ మ్యాప్ అని, త్వరలోనే పాదయాత్రలు, బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని వెల్లడించారు. తెలంగాణలో ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అదే రోజు రాష్ట్రంలోని మిగిలిన

0: 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో పంపిణీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా 3.42 కోట్ల మంది లబ్దిదారులకు ప్రతీ నెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం అందుతుందని, ఇందుకు నెలకు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రేషన్ దుకాణాల్లో లబ్దిదారులకు నిత్యావసర సరుకులు పారదర్శకంగా జవాబుదారీతనంతో సరైన సమయానికి అందేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన నేడు జరిగిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రేషన్ దుకాణాల్లో బియ్యం, ఇతర సరుకుల లభ్యత, నాణ్యత, సరైన తూకాలను నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. తక్కువ తూకం లేదా అక్రమ తరలింపు ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, సరఫరాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. అవయవ దానం ద్వారా మరణాంతరం కూడా పలువురికి ప్రాణదానం చేయవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు హరిలాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జుగ్ జుగ్ జియో అవయవ దాన అవగాహన కార్యక్రమాన్ని ఆయన స్వాగతించారు. అవయవదాతలు అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపగలరని, ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
1: నా వంతు మా స్టేడియం తో ప్రచారం చేస్తున్నాము. నా అవయవాలు ఉపయోగించుకుని కొందరు హ్యాపీగా బతకాలని, వాళ్ళ జీవితం ముందుకు సాగాలనే ఉద్దేశంతో నేను అవయవదానం చేశాను. అంతేకాకుండా నా తర్వాత కూడా నన్ను చూసి ఇంకొందరు మోటివేట్ అయ్యి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము.
0: మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 2.26 లక్షల క్యూసెక్లుగా ఉండగా, అధికారులు 30 గేట్లు ఎత్తి 2.36 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే భీమా, నెట్టింపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పాటు కుడి ఎడమ కాలువలకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పరిధిలోని 9 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో అభివృద్ది పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మిథిలా ప్రాంగణంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసినట్లు ఈవో దామోదరరావు తెలియజేశారు. పనులు పూర్తయ్యే వరకు స్వామివారి దర్శనం నిత్య కళ్యాణం మిథిలా స్టేడియంలోనే నిర్వహిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, స్టేడియం చుట్టూ పోలీస్ భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. కాగా ఇవాళ మిథిలా స్టేడియంలో స్వామివారి నిత్య కళ్యాణం కనుల పండుగ జరిగింది. ఉదయం సుప్రభాత సేవ, ఆరాధన అనంతరం స్వామివారిని మిథిలా స్టేడియంలో ఒకరు తీర్చి నిత్య కళ్యాణం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురే ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్బడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందూరు నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్, నాందేవాడ అదనపు వంతెన, ఆర్ఓబి, ఎల్లమగుట్ట ఆర్ఓబి మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలియజేశారు. అలాగే రేడియో స్టేషన్, ముదక్పల్లి, పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు 30 కోట్లతో ఆర్ఎన్బి రోడ్డు, వర్ని జంక్షన్ నుంచి కమ్మర్పల్లి వరకు 107 కిలోమీటర్లు కొత్త జాతీయ రహదారి, రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి కాలూరు రోడ్డు వరకు అభివృద్ది పనులను పూర్తి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే వివరించారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ సంగీత తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ సంగీత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంగారెడ్డి అదనపు కలెక్టర్ సంగీత మాట్లాడుతూ, ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించనున్నట్లు తెలియజేశారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు సమర్పించవచ్చని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ 79% పూర్తయిందని, నియోజకవర్గాల వారీగా డిజిటలైజేషన్ పురోగతి నారాయణఖేడ్ 88%, ఆందోల్ 87%, జహీరాబాద్ 82%, సంగారెడ్డి 80%, పటాన్చెరు 67% పూర్తయిందని వివరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హత గల వ్యక్తులు ప్రభుత్వం అందించే నూతన చేయూత పెన్షన్లలో స్థానం సాధించేందుకు ఈ నెల 14వ తేదీ లోపు గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులకు తమ దరఖాస్తు పత్రాలను అందజేయాలని జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతిగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు తరలిరావడం రాష్ట ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ బోగస్ అయిందని

మండిపడ్డారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఉద్యోగాల కోసం వస్తే అధికారులు దుర్భాషలాడటం దారుణమని అన్నారు. నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. యువతను అవమానించిన అధికారులపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని హరీష్రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యువత కోసం ప్రారంభించిన మై భారత్ పోర్టల్ ద్వారా యువతను వికసిత్ భారత్, నషాముక్త భారత్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రతి విద్యార్థికి

పోర్టల్ ద్వారా యువతను వికసిత్ భారత్, నషాముక్త భారత్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా యువజన కార్యక్రమాల సలహా సంఘం సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మైభారత్ పోర్టల్లో ప్రతి విద్యా సంస్థలోని యువతను నమోదు చేసి జిల్లా యూత్ పార్లమెంట్ నిర్వహించి రాష్టస్థాయికి అక్కడ ప్రతిభ కనబర్చిన యువతకు భారత పార్లమెంటులో పాల్గొనే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల అధికారులు ప్రణాళికబద్దంగా నీటిని విడుదల చేస్తుంటే అది తమ ఒత్తిడి వల్లేనని బీఆర్ఎస్ క్రెడిట్ తీసుకొని చూస్తోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో రాష్ట సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశాల కోసం రెండవ దశలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఈ నెల 15వ తేదీ వరకు ఉన్నట్లు సిరిసిల్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు రాబోయే 6 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అయితే ఈ 6 రోజులకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఓ భవనం సెల్లార్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక హైడ్రా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి భవనంలోని 11 మందిని రక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జీఎస్టీ రాబడులను పెంచేందుకు, లీకేజీలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాటమే తమ రోడ్ మ్యాప్ అని, త్వరలోనే పాదయాత్రలు, బస్సు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు తరలిరావడం రాష్ట ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట 21 నిమిషాలు. షో టైంకి స్వాగతం. 0402-32-40852 ఇంట్రెస్టింగ్ గేమ్ షో. షో టైంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించండి. మరి ఇక ఈనాటి మొదటి ప్రశ్న ఏంటి అంటే, కన్నడ చిత్రం ఎరడు కనసు అనే చిత్రం ఆధారంగా నిర్మించిన తెలుగు చిత్రం పేరు ఏంటి? మరి ప్రశ్న మరొకసారి, ఎరడు కనసు అనే కన్నడ చిత్రం ఆధారంగా నిర్మించిన తెలుగు చిత్రం. మరి ఈ సినిమాలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ హీరోగా నటించారు. ఆన్సర్ తెలిస్తే 0402-32-40852 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 1:27. ఇక కన్నడ చిత్రం ఎరడు కనసు చిత్రం ఆధారంగా రూపొందించిన తెలుగు సినిమా ఏంటి అని అడిగాను కదా, రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్ కరెక్ట్ ఆన్సర్, మధుకర్ నందిపేట్, రామకృష్ణ వాణిశ్రీ గారు ఎస్ అండి కరెక్ట్, చిలుక నారాయణ అనసూయ ఉన్న జనకంపేట నుంచి, పుష్ప వరంగల్ నుంచి, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సేట్ల వెంకటేష్ సుగుణ, నెక్స్ట్ కనకారావు పెడన, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి పంపించారు, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, అరుణ పద్మనాభం మల్కాజ్గిరి నుంచి, పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, జాప భూమేశ్వర వెల్లుల్లో నుంచి, నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి నుంచి అరుణ రాజేంద్ర గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి, పూజ ఎస్ అండి కరెక్ట్ ఆన్సర్, పూజ సినిమానే, నందిపేట నుంచి వెంకటేష్ గారు, ముసాపేట

మహబూబ్నగర్ నుంచి నరేష్ రోజా, ఎస్ఎన్ మూర్తి రాణి సూరారం నుంచి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు వినయకుమార్, అల్మస్గూడ నుంచి మధుసూదనాచారి శ్రీవాణి, నేహన్ రవీంద్రాచారి వీరి కుటుంబ సభ్యులు, మొరహరి యశోద, జానకి రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, మాధవి ఆంజనేయులు, తోట సంతోష్ వీరి కుటుంబ సభ్యులు, దస్తగిరి సంధ్య, నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్, కస్తూరి రాముడు గారు కరెక్ట్ ఆన్సర్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్, పాలెం పోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట నుంచి, చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు వరలక్ష్మి, పుట్టపాక నుంచి భవానీ వెంకట, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, యూసఫ్ కూడా నుంచి జగదీష్. నెక్స్ట్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. అమ్మో ఇంకా ఉన్నారా? ఓకే. అప్పలరాజు గారు పెడల నుంచి, రత్న ఫ్రమ్ మియాపూర్, భూదాన పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, డోర్నాల బాలాజీ, నెక్స్ట్ డాక్టర్ వెంకన్న గారు కరెక్ట్ ఆన్సర్, ధర్మసాగర్ హనుమకొండ నుంచి వేణుగారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆదిప్ సంతోష్ కుమార్ ఫ్రమ్ బెల్లంపల్లి, పానుగంటి రవి గౌడ్ గారు వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్రం పేరు పూజ. మరి కన్నడలో రాజ్ కుమార్ హీరోగా నటించారు కదా, తెలుగులో రామకృష్ణ వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఏవిఎం సంస్థ నిర్మించింది. 1975 సెప్టెంబర్లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇక వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 1:35. ఇక రెండవ ప్రశ్న ఏంటి అంటే, ఎన్టీఆర్ హీరోగా రాముడు టైటిల్తో రూపొందించిన తొలి చిత్రం, అంటే రాముడు, భీముడు ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి కదా, రాముడు టైటిల్తో రూపొందించిన తొలి చిత్రం ఏంటి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎన్టీఆర్ హీరోగా రాముడు టైటిల్తో రూపొందించిన తొలి చిత్రం ఏంటి అని అడిగాను కదా, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అగ్గిరాముడు. ఆ తర్వాత కాలంలో రాముడు టైటిల్స్తో ఎన్నో చిత్రాలు రావడానికి కారణమైన తొలి సినిమా ఇది. పక్షిరాజా ఫిల్మ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో శ్రీనివాసులు నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక మరి ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్గా పంపించారో చూద్దాం. నిజామాబాద్ జిల్లా జగ్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్, అరుణ పద్మనాభం గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆనందరావు గారు, ప్రదీప్ కుమార్, నేదునూరు కళ్యాణచారి కల్వకర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్, ముసాపేట నుంచి రోజా నరేష్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి, బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న గారు, ఆర్మూర్ నుంచి రాధా గారు మీరుతనే పేరు పంపించారు. ఓకే ఓకే. కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, సేరే బాలాజీ సావిత్రి కుబేరు జిల్లా నిర్మల్ నుంచి, నిర్మల్ జిల్లా కుబేరు నుంచి అగ్గిరాముడు ఎస్ అండి మాధవి ఆంజనేయర్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మొరహరి యశోద జానకి రాజు, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. రంజిత్ సంధ్య కుబేరు నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి రాంపర్తి నర్సింగ్, నో అండి రాంగ్ ఆన్సర్. కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, వీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు, సారీ. మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, నల్గొండ నుంచి మాధవి మమత, వెంకటేష్ నందిపేట నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, భూదాన్ భోజంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత గారు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. సిరికొండ నుంచి తాళ్ల గీత, రాజలింగం, వృషాలి. నెక్స్ట్ పీర్చాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు, ఆల్మాస్గూడ వినాయక్ కమిటీ పక్క నుంచి దమ్మోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి గారు వీరి కుటుంబ సభ్యులు, కనకారావు పెడన, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ గారు, బొట్టు తులసీదాస్ నవీపేట నుంచి, మంగళగిరి నుంచి చిన్న మస్తానరావు, పెద్ద మస్తానరావు, కస్తూరి రాముడు గారు, చిలక నారాయణ గారు, నల్గొండ జిల్లా చిత్రియాలమండ నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి, ఇంకా ఇంకా చాలామంది పంపిస్తూనే ఉన్నారు. మౌనిక బాలు, వినయ్ కుమార్, కానోజ్గూడ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, భవానీ షాపూర్ నుంచి తోట సంతోష్ నిఖిల, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ వీరి కుటుంబ సభ్యులు.

0: చోడవరపు శ్రీ సాయి మన్విత గీతానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లక్ష్మీ రత్న మియాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య కర్నూలు నుంచి. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ, పుట్టపాకి నుంచి భవానీ వెంకట, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్ శ్యామల, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి, నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి అప్పలరాజు గారు పెడల నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, ఆదిపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, ఓల్డ్ సిటీ నో అండి రాంగ్ ఆన్సర్, కేవీ రావు గారు, శంకర్ రావు గారు, ఎస్ఎన్ మూర్తి గారు, డోర్నాల బాలాజీ, బద్రి, రేణుక వీరి కుటుంబ సభ్యులు. నెక్స్ట్ శ్రీహరి జ్యోతి, కూచన శ్రీహరి జ్యోతి గారు, చిలకలగూడ సికింద్రాబాద్ నుంచి, వరుణ్, తేజ్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్, నిఖిల్ ఉప్పల్ నుంచి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆకాశవాణి స్టూడియోస్లో 1 గంట 44 నిమిషాలు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: మరి షో టైంలో తర్వాతి ప్రశ్న ఏంటి అంటే, హాస్యనటుల బ్రహ్మానందం ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతోనే ప్రేక్షకులను నవ్వించిన సినిమా పేరు. హాస్యనటుల బ్రహ్మానందం ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతోనే ప్రేక్షకులను నవ్వించారు ఒక సినిమాలో. ఆ సినిమా పేరు తెలిస్తే ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

0: స్టూడియో క్లాక్లో సమయం 1 గంట 49 నిమిషాలు. ఇక షో టైంలో నేను అడిగిన ప్రశ్న, హాస్యనటులు బ్రహ్మానందం గారు ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతోనే ప్రేక్షకులను నవ్వించిన సినిమాని అడిగాను. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలక నారాయణ, అనసూయ కరెక్ట్ ఆన్సర్ పంపించారు జానకంపేట నుంచి. కీర్తి రాజ్ కుమార్ గారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి. మురహరి యశోద జానకి రాజు గారు, నో అండి రాంగ్ ఆన్సర్. ముసాపేట నుంచి నరేష్ రోజా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు. ఓకే, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు. రాజని సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి రాపర్తి నర్సింగ్. శ్రీనగర్ కాలనీ నుంచి వినాయక్ నగర్ కూర్చున్న శ్రీహరి గారు, జ్యోతి గారు. చోడవరపు రామాదేవి గీతానగర్ నుంచి కరెక్ట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ పుట్టపాక నుంచి భవానీ వెంకట్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడిపల్లి శ్రీకాంత్, శ్రీతేజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అల్మాసుగూడ నుంచి రవీంద్రాచారి, మధుసూదనాచారి, రాధిక త్రిలోక్చారి కరెక్ట్ ఆన్సర్ మేడం. ఓకే ఓకే, ఆన్సర్ పంపించకుండా మెసేజ్లు పెడుతున్నారు. ములుకులపల్లి నుంచి నిక్షిత్, రవళి, నిర్వాణ్ కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర వెల్లుల నుంచి కనకారావు గారు, పెడన నుంచి. నెక్స్ట్ అశోక్ పాట్నా నుంచా, ఓకే ఓకే. మంగళగిరి నుంచి చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, కృష్ణకుమారి గారు ఫ్రమ్ ఖమ్మం. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, తోట సంతోష్, నిఖిల. పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట నుంచి. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మీ కృష్ణమ్మ. హైదరాబాద్ బాచపల్లి నుంచి హరిబాబు, శ్రవంతి, ప్రత్యూష్. ఆరంభూర్ నుంచి ఎం రాధా గారు. నార్కిటిపల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత. నిజామాబాద్ గుమస్తకాల నుంచి సంఘవి శ్రీనివాస్, లావణ్య. సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుంచి బ్రహ్మయ్య, కర్నూలు నుంచి దాసి రామచంద్రం గారు, సుమతి గారు. కస్తూరి రాముడు చౌటప్పల్ నుంచి, జక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేంద్ర గారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల. దస్తగిరి సంధ్య, సేర్ల వెంకటేష్, సుగుణ. ఆడి సంతోష్ కుమార్ గారు బెల్లంపల్లి నుంచి, రంజిత్ సంధ్య ఫ్రమ్ కుబేర్. పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్. డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి, అరుణ పద్మనాభం గారు. డోర్నాల సుదర్శన్, డోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. గంగు, మహేందర్, నాగలక్ష్మి ఇల్లంతకుంట నుంచి. నెక్స్ట్ వీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, వినోదం సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వం వహించిన వినోదం సినిమాలో బ్రహ్మానందం గారు ఒక్క డైలాగ్ కూడా లేకుండా నటించారు.
1: అంతేనా?
2: ఇంకేం కావాలి?
1: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ, కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2 గంటల 15 నిమిషాలు. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. నేటి మహిళలు అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు, ఇది అందరికీ తెలిసిందే. అంతులేని ఆత్మవిశ్వాసంతో అడ్డంకులన్నీ అధిగమించి ముందుకు సాగుతూ అనేక విజయాలు కూడా సొంతం చేసుకుంటున్నారు. అయితే ఇది ఇప్పటి మాట మాత్రమే కాదు, దశాబ్దాల క్రితమే. అంటే అప్పట్లో ఆడవాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితమై ఉండే రోజుల్లో కూడా ఏకంగా స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని ప్రజలను నడిపించారు, త్యాగాలు చేశారు. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? 8 తారీఖు 1942 సరిగ్గా ఇదే రోజు క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రారంభించారు గాంధీ. డూ ఆర్ డై నినాదంతో ఇక చాలు, తోక ముడవండి అంటూ బ్రిటిష్ వారిని హెచ్చరిస్తూ తిరగబడ్డారు జనసందోహం. ఇక ఆ సమయంలో 5 నారీమణులు శివంగులే కదిలారు, లాఠీ దెబ్బలు తిన్నారు, నాయక స్థానంలో నిలిచి జాతీయ పతాకం ఎగరేశారు, ప్రాణాలు కోల్పోయారు. వారి గొంతు నుంచి ఒక్క మాట మాత్రం ఆగలేదు, వందే మాతరం అంటూ. ఇంతకీ 5 నారీమణులు ఎవరు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 2:21. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు ఇలా ఎందరో పాల్గొన్నారు. స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఒక విశేషం. అందులో ఒకరు అరుణ అసఫ్ అలీ. భారత స్వాతంత్ర సంగ్రామంలో అరుణ పేరు సగర్వంగా తలుచుకుంటారు. గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం పిలుపు ఇచ్చాక ఏ మైదానం నుంచి అయితే బయలుదేరారో అదే మైదానంలో జాతీయ పతాకం ఎగరవేయడానికి అరుణ బయలుదేరారు. అప్పటికీ బొంబాయిలో ఆందోళనలు, అల్లర్లు, దుందుడుకు చర్యలు, దహనాలు వీటన్నిటినీ అణచడానికి పోలీసు కాల్పులు కూడా జరుగుతున్నాయి. అయినా సరే ప్రాణాలకు తెగించి అరుణ జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఆ తర్వాత గావాలియా ట్యాంప్ మైదానం నుంచి ఆగస్టు క్రాంతి మైదానంగా పిలువబడింది. అరుణ గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆఫ్ హీరోయిన్ ఆఫ్ 1942 బిరుదులతో కూడా పిలువబడ్డారు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు శక్తిశీలి. ఇక సమయం 2:28. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న 5 మహిళల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక సుచేత కృపలాని, ఈవిడ బెనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకురాలు, కాంగ్రెస్ కార్యకర్తగా కూడా చురుగ్గా పనిచేసేవారట. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ను స్థాపించారు. క్విట్ ఇండియా పిలుపు అందిన వెంటనే సుచేత భారీ ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. దానికి ముందు వరుసలో కూడా నడిచారు. అజ్ఞాతంలో ఉంటూ కార్యకర్తలను నడిపించారు. చివరకు బ్రిటిష్ పోలీసులు ఆమె జాడ తెలుసుకుని అరెస్ట్ చేశారు. రాజ్యాంగ రచనలో సభ్యురాలుగా కూడా ఉన్న సుచిత్ర ఉత్తరప్రదేశ్కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయి దేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. ఇంకా తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 2:38. ఇక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహిళల గురించి చెప్పుకుంటున్నాం కదా. తారారాణి శ్రీవాస్తవ్ క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి ఈవిడ వయసు 13 సంవత్సరాలు మాత్రమే. అయితే అప్పటికే వివాహం కూడా అయిపోయింది. క్విట్ ఇండియా ఉద్యమం పిలుపునందుకుని ఆమె తన ఊరైన సివాన్, అంటే ఇది బీహార్లో ఉందన్నమాట, ఈ పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు బయలుదేరింది. ఊరేగింపు మీద పోలీసులు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల్లో ఆమె భర్త కుప్పకూలారు. అయినా తారారాణి ఆగలేదు, ముందుకే సాగింది. పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకం కూడా ఎగరేసింది. వెనుకకు తిరిగి వచ్చి చూస్తే భర్త మరణించాడు. అయితే ఆవి

గాని భరిస్తూనే చెక్కుచెదరని స్ఫూర్తితో ఆ తర్వాత కాలంలో కూడా దేశం కోసం పోరాడింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అస్సాంకు చెందిన యువతి కనకలత ఈవిడ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 17 సంవత్సరాల ఈమె త్యాగం ఎంతో గొప్పది. దేశం కోసం అప్పటికే

మృత్యువాహిని అనే దళం నడిపేవారీవిడ. క్విట్ ఇండియా ఉద్యమం పిలుపు విని తన దళంతో ఆమె గోహపూర్ పోలీస్ స్టేషన్పై జాతీయ పతాకం ఎగరేసేందుకు బయలుదేరారు. లాఠీలకు హెచ్చరికలకు ఆగలేదు. చివరికి కాల్పులకు ఎదురొడ్డి ప్రాణత్యాగం కూడా చేశారు. కనకలత లాంటి ఎందరో ధీరలు డూ ఆర్ డై నినాదాన్ని నిజ అర్థంలో స్వీకరించి దేశానికి ఉత్తేజం అందించారు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ. ట్యూన్ చేసుకోండి మీ వివిధ్ భారతి 102.8 FM లో.

0: మధురిమా.
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 2:51. శక్తిశీలి వింటున్నారు. ఇక క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళల్లో మాతంగిని హిజ్రా ఒకరు. అందరూ ఈవిని గాంధీ అవ్వ అని పిలుస్తారు. ఎందుకంటే 73 వయసులో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, అందుకే ఆ పిలుపు. గాంధీ ఆదర్శాలకు నిలబడటం కూడా ఒక కారణం. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బెంగాల్లోని తమ్లుక్ పోలీస్ స్టేషన్ వైపు 6,000 జనం కదులుతున్నారు. వారిని ముందుండి నడిపించిన వ్యక్తి మాతంగిని. ఆమె చేతిలో జాతీయ పతాకం. పోలీసులు విచక్షణారహితంగా బాదుతున్నా సరే ఆమె వందే మాత్రం నినాదాన్ని ఆపలేదు. చేతిలోని పతాకాన్ని జారవిడవలేదు. ఆ దెబ్బలతోనే ఆమె మరణించారు కూడా. దేశం కోసం ఆమె చేసిన త్యాగం మరవలేనిది. ఈ 5 కాదు, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ త్యాగదీప్తులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం అందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: मन चाहेगी।
1: मन चाहेगी।
0: मन चाहेगी।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు 5,000 కోట్లు ప్రాధాన్యతగా కేటాయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్లోని కమాండ్

కంట్రోల్ సెంటర్లో లక్ష్య చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయస్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. దేశ యువతరం సామర్థ్యాలపై తమకు ఎంతో విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారతదేశంగా సాగే మన దేశ ప్రయాణానికి వారి అవసరం ఎంతో ఉందని తెలిపారు. అయితే ఏ తరం వారైనా దేశ బాధ్యతను విస్మరించొద్దని సూచించారు. ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఎక్కువ మంది రైతులు ఆరుతడి పంటలు వేసేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. వరి స్థానంలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. నల్గొండ జిల్లా నీటిపారుదల సలహా మండలి భేటీలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో వరికి అనుకూల పరిస్థితులు లేవని తెలిపారు. రాష్ట్రంలో చేయూత పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పెన్షన్ల దరఖాస్తుకు గడువు తేదీ లేదని స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగా మినిస్టర్ క్వార్టర్స్లో ఈరోజు ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని సూచించారు. తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2వ విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఆగస్టు 10వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరే AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆల్ హ్యాపీ వీకెండ్ అందరికీ. మరి అలా సాయంత్రం అయ్యిందంటే గప్చుప్ స్టాల్లోనో బజ్జీల బండి దగ్గరికి వెళ్ళాలని మనసు లాగుతుంటూ ఉంటుంది కదా. దట్ వీకెండ్ రెయినీ సీజన్. అలా టీ తాగుతూ నేను చెప్పే బోలెడన్ని కబుర్లు, మంచి మంచి పాటలు వింటూ ఉండండి. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు సాయితో. కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. Stay tuned.

0: వైశాలి చిత్రం నుంచి రంజిత్ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన కృష్ణ చైతన్య, సంగీతం తమన్ ఎస్.
1: అంతేనా?
2: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియోల సమయం 5 గంటలు దాటి 11 నిమిషాలు అవుతుంది. మనం చిన్నప్పుడు ఈ స్టోర్ అందరు వినే ఉంటారు. ఒక గ్రామంలో ఒక వృద్ధ రైతుకు 4 కుమారులు ఉండేవారు.

వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉండేవారు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఒకరోజు రైతు తన కుమారులందరినీ పిలిచి ఒక కట్టెపుల్లల కట్టనిచ్చి దీన్ని విరగ్గొట్టండి అన్నాడు. ఒక్కొక్కరు ఎంతో బలంగా ప్రయత్నించారు, కానీ ఎవ్వరూ ఆ కట్టను విరగ్గొట్టలేకపోయారు. తర్వాత రైతు ఆ కట్టని విప్పి ఒక్కొక్క పుల్లని ఒక్కొక్కరికి ఇచ్చాడు. ఈసారి వారు చాలంటే చాలా సింపుల్గా ఈజీగా ఒక్కొక్క పుల్లను విరగొట్టారు. అప్పుడు రైతు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, మీరందరు కలిసిమెలిసి ఉంటే ఈ కట్టెపుల్లల కట్టలాగే ఎవరు మిమ్మల్ని ఓడించలేరు, కానీ విడిపోయి ఉంటే ఒక్కో పుల్ల సులభంగా విడిపోతారు. మరి ఈ స్టోరీలోని నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం. సో యూనిటీ వలన కుటుంబంలోనైనా, అటు పాఠశాలలోనైనా, కార్యాలయంలోనైనా, ఇటు దేశంలోనైనా కలిసి కట్టుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించవచ్చు. మరి ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని అంటే, ఇలా ఐకమత్యంగా ఉండి చేసినటువంటి ఒక ఉద్యమం దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక మార్పును తీసుకొని వచ్చింది. ఇంతకీ ఏంటా ఉద్యమం, ఆ ఉద్యమం వల్ల వచ్చినటువంటి మార్పు ఏంటో ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు 8 ఆగస్టు దేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహత్తర ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. ఎస్, 1942 ఆగస్టు 8 ముంబైలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీజీ గారు క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. బ్రిటిష్ పాలకులకు స్పష్టమైన సందేశం కూడా ఇచ్చారు, భారత్ను విడిచి వెళ్ళండి అని. ఈ పిలుపునే క్విట్ ఇండియా ఉద్యమం లేదా ఆగస్టు విప్లవం అని కూడా పిలుస్తారు. ఈ ఉద్యమంలో గాంధీజీ ప్రజలకు ఇచ్చినటువంటి నినాదం డూ ఆర్ డై, చెయ్యండి లేదా చనిపోండి. ఈ మాటలు దేశ ప్రజల్లో అపారమైనటువంటి ధైర్యాన్ని నింపాయి. అటు విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, ఇలా అందరూ స్వాతంత్ర్యం కోసం ఒకటయ్యారు, ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమం ప్రారంభమైన వెంటనే గాంధీజీతో పాటు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి ప్రముఖ నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ఉద్యమం ఆగలేదు. నాయకులు లేకపోయినా ప్రజలే ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఇంకా తెలుసుకుందాం ఈ ఉద్యమం గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎవడు చిత్రం నుంచి సుచిత్ సురేష్ అని పాడిన పాట విన్నారు. గీత రచన కృష్ణ చైతన్య, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: అంతేనా?
2: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల సమయం 5 గంటలు దాటి 25 నిమిషాలు అవుతుంది. క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకుంటున్నాం కదా. దేశమంతటా నిరసనలు, ప్రదర్శనలు, సమ్మెలు కొనసాగడం జరిగింది. మరెందరో తమ ప్రాణాలను దేశం కోసం కూడా అర్పించడం జరిగింది. ప్రజల ఐక్యత సంకల్పం ముందు బ్రిటిష్ ప్రభుత్వం తలవంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. క్విట్ ఇండియా ఉద్యమం తక్షణమే స్వాతంత్ర్యాన్ని తీసుకురాలేకపోయినా బ్రిటిష్ పాలనకు ఇది చివరి పెద్ద హెచ్చరికగా నిలవడం జరిగింది. చివరకు 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించడం జరిగింది. మరి ఈ ఉద్యమం మనకు నేర్పినటువంటి గొప్ప పాఠం ఏంటంటే, ఒక దేశ ప్రజలు ఐక్యంగా ధైర్యంగా నిలబడితే ఏ శక్తినైనా ఎదుర్కోగలరని నిరూపించడం జరిగింది. ప్రతి ఇయర్ ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని స్మరించుకుంటూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవిస్తాం. వారి ధైర్యం, దేశభక్తి, త్యాగస్ఫూర్తి మనందరికో ఆదర్శం. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే మన పూర్వీకుల త్యాగాల ఫలితం. ఏమంటారు, దాన్ని కాపాడుకోవడం దేశ అభివృద్ధికి మన వంతు బాధ్యత, నిర్వర్తించడం ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యం. ఐకమత్యంతో ముందుకు సాగుదాం. జై హింద్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. ఎస్, ప్రతి మనిషి జీవితంలో అత్యంత విలువైనటువంటి భావన ఏదైనా ఉందంటే అదే సంతోషం. సంతోషం అనేది డబ్బులోనో హోదాలోనో మాత్రమే ఉండదు, మన కుటుంబ సభ్యులతో గడిపేటువంటి ఆప్యాయమైనటువంటి క్షణాలలో లేదా స్నేహితులతో పంచుకునేటువంటి చిరునవ్వుల్లో అవసరం ఉన్న వారికి చేసేటువంటి చిన్న సహాయంలో కూడా, అలాగే ప్రకృతిని ఆస్వాదించేటువంటి ప్రశాంత క్షణాలలో నిజమైనటువంటి ఆనందం అనేది దాగి ఉంటుంది. ఒక చిన్న చిరునవ్వు ఎదుటివారిని రోజును అంటే ఆనందంగా మార్చగలదు, అందంగా మార్చగలదు. ఒక మంచి మాట నిరాశలు ఉన్నటువంటి వారికి ఒక కొత్త ఆశను కూడా కలిగిస్తుంటుంది. మరి మనం సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మన పక్కనున్న

వారు కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఈరోజు హ్యాపీనెస్ హ్యాపెన్స్ డే జరుపుకుంటూ ఉంటారనమాట. ఈ డే యొక్క స్పెషాలిటీ ఏంటంటే, తమ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను గుర్తించి వాటిని ఇతరులతో పంచుకోవాలని చెప్తుంది ఈ డే యొక్క స్పెషల్. 1999లో సీక్రెట్ సొసైటీ ఆఫ్ హ్యాపీ పీపుల్ అనేటువంటి సంస్థ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క డేని. మొదట ఈ డేని అడ్మిట్ యుఆర్ హ్యాపీ డే అని పిలిచేవారు. ఆ తర్వాత హ్యాపీనెస్ హ్యాపెన్స్ డేగా పేరు మార్చడం జరిగింది. మీకు తెలిసిన వాళ్ళతో మరి చిరునవ్వును పంచండి, చిన్న చిన్న విజయాలకి ఆనందించండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అలా సమయం గడుపుతూ ఉండండి, ఇతరులకు చేసేటువంటి సాయం చేసేటువంటి ఆనందం కూడా పంచుకోండి. జీవితంలో మరి మీకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళకి కూడా కృతజ్ఞతతో ఉండండి. ఆనందం ఎక్కడో లేదు, మన ఆలోచనలో, మన చిరునవ్వుల్లో, మన మంచితనంలోనే పుడుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: గీతం విన్నారు. గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: భారతీయుడు చిత్రం నుంచి కేజే యేసుదాస్ ఆలపించిన గీతం విన్నారు. సాహిత్యం బోనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేమించేటువంటి పెంపుడు జంతువు పిల్లి. పిల్లి చిన్నదైనా చాలా చురుకైనటువంటి జంతువు. సాఫ్ట్ హెయిర్, మెరిసే కన్నులు, ముద్దుగా చేసే మ్యావ్ మ్యావ్ శబ్దం అందరినీ ఆకట్టుకుంటుంది కదా. కొన్ని వేలాది సంవత్సరాలుగా పిల్లులు మనిషితో కలిసి జీవిస్తున్నాయి. మొదట్లో పిల్లులను ఎలుకల బెడద తగ్గించేందుకు మనుషులు వాటిని పెంచడం ప్రారంభించారు. కాలక్రమేణా అవి మన కుటుంబ సభ్యుల్లాగా మారిపోయాయి. ప్రతి ఇయర్ ఆగస్టు 8న అంతర్జాతీయ పిల్లుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ డే యొక్క స్పెషల్ ఏంటంటే పిల్లుల సంరక్షణ, వాటి సంక్షేమం, వాటి పట్ల ప్రేమ, బాధ్యతను పెంపొందించడం. పిల్లులు రోజులో దాదాపు ఎక్కువ సమయం నిద్రపోతాయి, కానీ మేల్కొన్నప్పుడు మాత్రం అవి చాలా అంటే చాలా చురుగ్గా ఉంటాయి. చీకట్లో కూడా బాగా చూడగల సామర్థ్యం వాటికి ఉంది. తమ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి నాలుకతో శుభ్రం చేసుకుంటూ ఉంటాయి. ఇవి ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రత్యేక లక్షణాలు. మన ఇళ్లలో ఉండేటువంటి పిల్లులతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అలాగే వీధుల్లో ఉండేటువంటి పిల్లులతో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వాటికి సాధ్యమైనంత వరకు ఆహారం, తాగునీరు ఇలాంటివి అందించాలి. వాటిని హింసించకుండా ప్రేమగా చూసుకుంటే అవి కూడా మనల్ని చాలా బాగా చూసుకుంటాయి కదా. జంతువుల పట్ల ప్రేమ చూపించేటువంటి హృదయం మానవత్వానికి నిజమైనటువంటి నిదర్శనం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: అంతేనా?
3: ఇంకేం కావాలి?
2: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
4: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు 5,000 కోట్లతో చర్యలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోలీస్ సెమినార్లో మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై చర్చించారు. ఇక వార్తల వివరంగా, తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్ఎన్ఆర్ పనులకు 5,000 కోట్ల ప్రాధాన్యతగా కేటాయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు విడుదల కాగా, మరో 3,000 కోట్లు త్వరలోనే విడుదల కానున్నాయని తెలియజేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, ఆర్ఎండ్ఆర్, అటవీ అనుమతులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు. 4.5 ఏళ్లుగా నిలిచిన మద్య మానేరు, ఏడుమ కాల్వ పనులను వెంటనే పునఃప్రారంభించాలని, పెద్దపల్లి జిల్లా పాతిపాక శ్రీ లక్ష్మీనరసింహస్వామి రిజర్వాయర్ డీపీఆర్ను ఆగస్టు చివరి నాటికి సిద్దం చేయాలని, రాళ్లవాగు ప్రాజెక్టులకు అటవీ అనుమతులు త్వరగా పొందాలని ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ డ్రైవ్లో భాగంగా మంత్రుల నివాసంలో ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటిస్తూ ఇళ్లల్లో, పరిసరాల్లో నీరు

0: లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. దోమల లార్వాలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లు ఫాగింగ్ చేపడుతున్నట్లు తెలియజేశారు. డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ దోమల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూర్, కౌలాస్నాల, పోచారం జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి విడుదల, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించారు. వర్షపాత పరిస్థితులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ నీటి లభ్యతకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా అధికారులను ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొని జిల్లాలో నీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, అశ్వారావుపల్లి, గండిరామారం, నవాబ్పేట రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచి రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి 15 రోజుల పాటు దేవాదుల నీటిని విడుదల చేస్తామని, అనంతరం మరో 15 రోజులు రిజర్వాయర్లను నింపుతామని చెప్పారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళికను అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. వరి సాగును తగ్గించి తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. నీటిపారుదల సలహా సంసిద్ధత సమావేశంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి అవసరాలు, చెరువులు, ప్రాజెక్టుల నీటి నిల్వలు, వర్షాపాతం, పంటల సాగు పరిస్థితులపై కలెక్టర్ సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా రేపు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. దీంతో రానున్న 2 రోజుల పాటు నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు, డప్పుల మూతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్ర నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొననుంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్దలతో సిద్దమవుతున్నారు. తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ 2వ విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ఫేజ్ 2 రాష్టస్థాయి వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 10వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరితో ఫామ్ 6 ద్వారా ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. నగరంలోని పారిశ్రామిక ప్రాంతాల భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీపై సెప్టెంబర్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ తెలిపారు. ఈ పాలసీ ద్వారా 10,000 ఎకరాల భూములకును కొందరికి దారదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామిక సంఘాలకు లేఖలు రాస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ధర్మన నగర్లో ఏర్పాటు చేసిన కంటైనర్ అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఈ గ్రామంలో పక్కా భవనాలు నిర్మించేందుకు నిబంధనలు అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కంటైనర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
1: అండి, నేను తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నుంచి. నా పేరు వందనా గౌ, నేను కమిషన్ మెంబర్. కంటైనర్ హోమ్ గురించి మేము వీళ్ళకి డిసిపిఓకి సజెస్ట్ చేశామన్నమాట కంటైనర్ హోమ్ గురించి. సో ఫస్ట్ ఇనిషియేటివ్ ఐడియా కూడా మా కమిషన్ నుంచే వచ్చింది, కంటైనర్ హోమ్ ఉంది అని. సో ఐడియాతోనే ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది. సో భద్రాద్రి కొత్తగూడెంలో ఇదే ఫస్ట్ కంటైనర్ హోమ్.
0: హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్ష చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీస్ అధికారులు

0: ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఈరోజు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసినట్లు తెలిపింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 232,308 క్యూసెక్ల వరద ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 876.20 అడుగులకు చేరింది. సంగారెడ్డి శివారులోని ముత్తంగి మహాత్మా బీసీ గురుకుల ఎస్ఓఈ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు హైదరాబాద్ గీతం అధ్యాపకులు గణితం, విజ్ఞాన శాస్త్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, ఎప్సెట్ పరీక్షలకు సమర్థవంతంగా సిద్దమయ్యే వ్యూహాలను విద్యార్థులకు వివరించారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఒలింపియా స్కూల్లో సీబీఎస్ఈ ఖోఖో ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మల్టీజోన్1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలు, ఏటీసీల్లో 2వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ ఎస్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు 5,000 కోట్లతో చర్యలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 20 నిమిషాలు అవుతుంది. లేటెస్ట్ డైట్ క్రైమ్ న్యూస్ వింటున్నారు. ముందుగా విందాం డెక్కాయ్ చిత్రం నుండి భీమ్స్ సిసిరిలో స్వీయ సంగీతంలో చిన్మయ శ్రీపాదతో పాడిన పాట, గీతరచన భువనచంద్ర.

0: పెద్ద చిత్రం నుండి మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. గీత రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: అంతేనా?
2: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
0: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం మిరా చిత్రం నుండి అర్మాన్ మాలిక్ పాడిన పాట. గీతరచన కృష్ణకాంత్, సంగీతం గౌరహరి.

కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టావు కదా, ఇది కూడా అలాంటి పాటే కదా. ఇప్పుడైతే వింటున్నారు లేటెస్ట్ డైవ్ టైమ్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడైతే మీ అందరి కోసం గుడ్ లక్ సఖి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో మంగ్లితో ఆలపించిన గీతం, గీత రచన శ్రీమణి.

మరిన్ని లేటెస్ట్ సాంగ్స్ 6 గంటల 50 నిమిషాలకు వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 6 గంటల 40 నిమిషాలు లమ్హే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇంకేం కావాలి?
2: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:50 లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం ఓరి దేవుడ చిత్రం నుండి లియోన్ జేమ్స్, అనిరుద్ధ్ రవిచంద్ర పాడిన పాట, గీతరచన కాసల్య శ్యామ్.

0: మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: మ్యాడ్ చిత్రం నుండి కపిల్ కపిలన్ పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం భీమ్ సోసే సిరిలియో.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: మేము ఫేమస్ చిత్రం నుండి రాహుల్ సిప్లి గంజి పాడిన పాట విన్నారు. సాహిత్యం సంగీతం అందించారు కళ్యాణ్ నాయక్.
1: అంతేనా?
2: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
0: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం రావణాసుర చిత్రం నుండి భీమ్స్ సిసిరిలో స్వీయ సంగీతంలో స్వాతిరెడ్డితో పాడిన పాట, గీతరచన కాసల శ్యామ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్ధిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఇక వార్తల వివరంగా. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాలును ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
1: आप सब जानते हैं हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों, आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे वो विकसित भारत की हमारी यात्रा को प्रभावित करेगा.
0: దేశంలో కొత్త రంగాలు ఆవిర్భవిస్తున్నాయని, ఇవి యువతకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రధాని చెప్పారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్లు వంటి రంగాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి, అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ది సాధించే దిశగా భారత్ కృషి చేస్తుందని, తద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. జీతభత్యాలు, ఉద్యోగాలు లేదా తాము పనిచేస్తున్న రంగాల ఆధారంగా ఇతరులతో తమను తాము పోల్చుకోవడం మానుకోవాలని విద్యార్థులకు సూచించారు. జీవితం అనేది ర్యాంకుల పట్టిక కాదని, ఒకరి ప్రయాణం ఇతరులతో పోటీ పడటం కాదని, అది తమతో తాము చేసుకునే పోటీ అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ఐఐటి ఢిల్లీలో పరంప్రజ్ఞ అనే హైపర్ఫార్మెన్స్ కంప్యూటరింగ్ సదుపాయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధాని మోదీ దార్శనికత వల్ల భారతదేశ విద్యా వ్యవస్థ అభ్యాసకుడికి ప్రాధాన్యత ఇచ్చేదిగా, పరిశోధన ఆధారితమైనదిగా, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండేలాగా మారిందని అన్నారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు ముంబైలో జరిగిన సహకార్ నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ NFSU ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నిటికీ ఒక

0: సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేరాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు. ముంబైలోని పోర్టు ప్రాంతంలో ఎన్యూసీఎఫ్డీసీ కొత్త కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థ తన సేవలను మరింత ఆధునికంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుస్తూ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
1: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి భారత్ తన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. గత 12 ఏళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400% పెరిగిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం అనేది స్వచ్ఛ ఇంధన మార్పు దిశగా దేశ ప్రయాణాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతుందని ఇది నిరూపిస్తుందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రతి నావికుడికి భద్రత, గౌరవం, సంక్షేమాన్ని కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ముంబైలో నావికుల భద్రతా సంక్షేమంపై ఈరోజు నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అగ్రగామి నావికా దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సముద్రయాన రంగంలో డిజిటల్ వేదికైన ఈ సముద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఓడరేవులు, నౌకాయాన జలమార్గాల శాఖ కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ 2013లో సుమారు 1.03 లక్షలుగా ఉన్న భారతీయ నావికుల సంఖ్య 2025 నాటికి 3.23 లక్షలకు పైగా పెరిగిందని, తద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నావికులను అందిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. న్యాయం అందరికీ చేరడం అనేది సంభాషణతోనే మొదలవుతుందని, ప్రజలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు ఇండోర్లో న్యాయ సేవలను మెరుగుపరచడం అనే అంశంపై జరిగిన పశ్చిమ మండల ప్రాంతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన వివిధ వర్గాల ప్రజల సమస్యలను వారి సొంత భాషల్లోనే వినాలని సూచించారు. న్యాయ సేవ సంస్థల వాలంటీర్లు బాధితులకు గౌరవప్రదంగా న్యాయం జరిగేలా సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రసంగిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో శతాబ్దాల నాటి చట్టాల స్థానంలో కొత్త చట్టాలు రూపొందించబడ్డాయని చెప్పారు. దేశంలోని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలన్న శిరోమణి అకాలీదళ్ డిమాండ్ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే, నిష్పక్షపాత, సమానమైన నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సోషల్ మీడియా వేదికగా రిజిజు పిలుపునిచ్చారు. కాగా చండీగఢ్లో జరిగిన తమ సీనియర్ నాయకుల సమావేశంలో శిరోమణి అకాలీదళ్ ఈ డిమాండ్ను చేసింది. 2029లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేసేందుకు తాజా జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే నారీశక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుందని రిజిజు స్పష్టం చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ 2 రోజుల అండమాన్ నికోబార్ దీవుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయపురానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ ఉత్కృష్ వద్ద ఉపరాష్టపతికి ఘనంగా స్వాగతం పలికారు. నావికాదళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ సాయంత్రం జాతీయ స్మారక సెల్యులార్ జైలును ఉపరాష్టపతి సందర్శించి అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వతంత్రతా జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వీర్ సవార్కర్ సెల్తో పాటు చారిత్రాత్మక సెల్యులార్ జైల్లోని సెంట్రల్ టవర్, వర్క్షెడ్, మ్యూజియం, ఎగ్జిబిషన్ గ్యాలరీ కూడా రాధాకృష్ణన్ సందర్శిస్తారు. అనంతరం జాతీయ స్మారక సెల్యులార్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షోను ఉపరాష్టపతి వీక్షిస్తారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్ష చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్

0: పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్ గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం ఈరోజు భూపాల్లో జరిగింది. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలతో సహా 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నెల్లిమల సమయం 7 గంటలు దాటి 15 నిమిషాలు. ఇది మన చట్టం. సైబర్ నేరాలు జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది అనంత కృష్ణ కొఠారి గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠార్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం పెరుగుతున్న ఆధునిక యుగంలో సోషల్ మీడియా కానీ సెల్ ఫోన్ కానీ నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఇందులో చాలామంది గమనిస్తుంటాము సైబర్ నేరాల బారిన పడి డబ్బు పోగొట్టుకున్నారని, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారని, సమస్యల్లో ఇరికి కేసుల్లో ఇరిగిపోతున్నారని వింటూ ఉంటాం. సో ఈ సైబర్ నేరగాళ్ళు ఏ రకంగా అయితే జనాలని ఉచ్చులో పడేసి ట్రాప్ చేస్తుంటారు, వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియజేసే ముందు, సైబర్ నేరాలంటే ఏ రకంగా ఉంటాయి, అది ఎలా చేస్తారు, వీళ్ళ మోడస్ ఆపరేండి ఏంటి?
1: సైబర్ నేరాలు అనేవి చాలా విధాలుగా ఉంటాయి సార్. ఏ క్రైమ్ అయినా సరే ఓకే, ఒక డిజిటల్ మీడియం, ఒక ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా చేసేది సైబర్ క్రైమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలా ఈరోజు మన ఇంట్లో వారు మన చేతుల్లో ఈ టైం లోపల ఎన్నో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. సెల్ ఫోన్ ఉంటుంది, సీసీటీవీ కెమెరా, కంప్యూటర్, ట్యాబ్లెట్ ఇలాంటివి. అవి ఉపయోగించే ముందు మనము సైబర్ హైజీన్ అనేది ఒకటి తప్పకుండా పిల్లలకు కానీ మనం నేర్చుకోవాల్సిన మినిమం క్వాలిఫికేషన్. అది కొన్ని తెలిసి చేసే తప్పులు, కొన్ని తెలియకుండా చేసే తప్పుల వల్లనే సైబర్ క్రైమ్స్ అనేవి అవుతుంటాయి. రెండోది, దీంట్లోపల కొంతమంది గ్రీడ్కి పాలవుతారు. ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఇలాంటి గ్రీడ్ని చూపించేసి వాళ్ళు దాన్ని సైకాలజికల్ మానిపులేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
0: జీవితంలో ఆశ ఉండడం కరెక్టే కానీ దురాశ దుఃఖమునకు చేటు అన్నారు.
1: కరెక్ట్ సార్. అంటే దురాశ కూడా ఎలా అంటే, నేను అస్సలు పని చెయ్యను, బట్ ఇన్వెస్ట్మెంట్ లోపల ఎలా అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి మీకు చూపిస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చూపించేది వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ జనరల్గా ఒక స్టేట్మెంట్ పంపిస్తారు. మీరు 5,000 ఇన్వెస్ట్ చేశారు, 4 రోజులకు 20,000 అయింది, 15,000 అయింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూపిస్తారు. కానీ అది ఎప్పుడు మిమ్మల్ని డ్రా చేయనివ్వరు. సో ఇది ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు డ్రా చేయనిస్తున్నారా లేదా అని చెప్పేసి.
0: అంటే ఏదైనా మీరు ఆన్లైన్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు మీ డబ్బుని డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా, ఆ లాభాలు

0: ఏదైతే చూపిస్తున్నారు.
1: అది మీరు విత్డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా లేదా అని చెప్పేసి, అంటే మనం బ్యాంక్ లోపల కొన్ని డబ్బులు వేసామనుకోండి, 10,000 వేస్తే ఆ 10,000 తీసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలాంటి స్కామ్స్ల లోపల వాళ్ళు చేయగానే స్టేట్మెంట్ పంపిస్తుంటారు, మీ అమౌంట్ 5,000 నుంచి 20,000 అయింది, 50,000 అయింది అని చెప్పేసి, ఇంత ప్రాఫిట్ లోపల ఉంది అని చెప్పేసి. కానీ ఆ డబ్బుల్ని ఎప్పుడు వాళ్ళు విత్డ్రా చేయనివారు, ఇంక్లూడింగ్ మీ సొంత డబ్బుల్ని, అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 5,000 10,000 ఉంటుంది, దాన్ని విత్డ్రా చేయనివారు. అది మీకు ఫస్ట్ ట్రిగ్గర్ కావాలి ఆలోచించడానికి. ఓకే, మిగతా డబ్బులు మీరు ప్రాఫిట్ లోపల ఏం చేసింది లేకపోయినా పర్లేదు, కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఫస్ట్ రిటర్న్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అది కూడా ఇవ్వట్లేదు అనుకుంటే అది మీరు ఫస్ట్ కాషియస్ గా మీరు చూసి దాన్ని ముందు ఇన్వెస్ట్ చేయాలా లేదా, లేకుంటే ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయాలా అనేది మీ ఇంటెన్షన్ లోపల ఉంది అనుకుంటే, మీ ఇన్వెస్టెడ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మినిమల్ లాస్ తోటి మీరు బయటపడగలుగుతారు. ఇలాంటి క్రిమినల్స్ కి మీరు ఒక గుణపాఠం లాగా అవుతుంది. అది వెళ్ళేసి మీరు టైంకి చేశారనుకోండి, నేను ఎంతో మంది క్లయింట్స్ ని చూశాను లక్షలలో డబ్బులు పోగొట్టుకున్నాను, కొంతమంది 30 లక్షలు దాటి కూడా ఉంది, చాలా మందికి 30 లాక్స్ 40 లాక్స్ పోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు డబ్బులు పోయాయి రిటర్న్ చేసుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పేసి. ఇది ఈ టైం పీరియడ్ కూడా 3 మంత్స్ 4 మంత్స్ దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు 10,000 రిటర్న్ వస్తుంది అని చెప్పేసి ఇంకొక నెల తర్వాత ఇంకొక 50,000 లక్షల లోపల అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇది ఒక 4 మంత్స్ 6 మంత్స్ పీరియడ్ కి ఒక క్షణం లోపల డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి ఈరోజు. NEFT కానీ RTGS UPIలో అయితే చేతిలోనే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లోపల మీ డబ్బులు క్షణాల లోపల చేతులు మారిపోతాయి. మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు, బట్ మీరు ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లే లోపే మీ డబ్బులు 4 మంది చేతుల లోపల మారిపోతుంటుంది. సో ఆ ఇన్వెస్టిగేషన్ కు ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది అక్కడ. ఇంతకు ముందు మనం గోల్డెన్ పీరియడ్ అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళం కొన్ని సంవత్సరాల కింద, మనం ప్రీ కరోనా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ గోల్డెన్ పీరియడ్ 1 డే వరకు ఉండేది, దాని తర్వాత అది తగ్గేసి 4 అవర్స్ అయింది. ఇప్పుడు సెకండ్స్ అంటే మీరు రియలైజ్ అయ్యే అంత లోపు మీతో ఒక సైబర్ క్రైమ్ అయ్యింది అని చెప్పేసి అప్పటికే అది 2-3 బ్యాంకులు చేయి దాటిపోతుంది. సో దాన్ని రికవర్ చేసుకోవడం అనేది చాలా కష్టము. ఈవెన్ లా ఎన్ఫోర్స్మెంట్ కి కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాడుతున్నారు అండ్ దే ఆర్ ఎంపవర్డ్ టు డూ ఇట్. కానీ ఒకసారి అది బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ వచ్చేది ఇబ్బందులు ఏంటంటే డబ్బులు రికవర్ చేయడం అనేది చాలా ఇబ్బందికరం. నేను చూసే కేసెస్ లోపల 2-3 అకౌంట్స్ కి మారిపోతుంది. ఒక అమౌంట్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, 3-4 డిఫరెంట్ అకౌంట్స్ కి జంప్ అవుతూ ఉంటుంది. దాన్ని L1 L2 L3, Level 1 Level 2 Level 3 అకౌంట్స్ అని చెప్పేసి అంటారు. Level 3 అకౌంట్ కి వెళ్లేంత వరకు డబ్బులు విత్డ్రా అవుతున్నాయి అక్కడ. సో విత్డ్రా అయిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరు విత్డ్రా చేస్తున్నారు అని చెప్పేసి ఫిజికల్ గా పోలీస్ అక్కడికి వెళ్లి వెరిఫై చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే జూరిస్డిక్షనల్ ఇష్యూస్ అనేవి పోలీస్ వాళ్ళకు అందరికీ వర్తిస్తాయి,
0: కాంప్లికేట్ అవుతుంది,
1: అది చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ గా ఇబ్బందులు అనేది డబ్బులు రికవర్ లోపల ఇబ్బందులు అనేది మెయిన్ గా ఇక్కడే అవుతుంది.
0: అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సైబర్ నేరాలు బారిన పడకుండా చూసుకోవడమే ద బెస్ట్ వే.
1: తప్పకుండా సార్, అవేర్నెస్ అన్నిటికంటే ముఖ్యం. అవేర్నెస్ 2 రకాలుగా ఉంటాయి సార్. ఒకటి జనరల్ అవేర్నెస్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది సింపుల్ గా ఒకటి, లేదు అనుకుంటే ఎలాంటి వాటిని క్లిక్ చేయాలి, క్లిక్ చేయకూడదు, ఎలాంటి వెబ్సైట్స్ ని మనం ఓపెన్ చేయాలి లేదు, ఇదంతా ఒకటి. సెకండ్ థింగ్, ప్రొఫెషనల్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా కావాల్సిన అవేర్నెస్ ఏంటంటే రెగ్యులర్ గా కొత్త అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రోగ్రామ్ లోపల కూడా ఎన్నో సైబర్ ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, అవన్నీ హై లెవెల్ సైబర్ ఇన్సిడెంట్స్. ఇవన్నీ తెలుసుకోవడం అనేది మన వల్ల కాని విషయాలు ఇలాంటివి. సో ఇలాంటివి కూడా మనం రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోవాలి.
0: కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
1: ఎస్,
0: మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా గోల్డెన్ పీరియడ్ ఒక 1 డేలో గనక మనం కంప్లైంట్ చేస్తే కొద్దో గొప్ప బ్యాంక్ ట్రాన్సాక్షన్ల పైన ఇన్వెస్టిగేషన్ చేసి అమౌంట్ ఫర్దర్ ట్రాన్స్ఫర్ కాకుండా ఆపే ప్రయత్నం అని ఉండేది. బట్ ప్రస్తుతం ఉంది పెరుగుతున్న డిజిటలైజేషన్, మానిటరీ ట్రాన్స్ఫర్స్ మెథడ్స్ వల్ల క్షణాల్లో డబ్బులు చేయి మారిపోతుంది, అది ఎక్కడ పోతుందో దాన్ని రికవర్ చేయడం కూడా చాలా కష్టతరమవుతుంది. ఇలా కాకుండా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్సే కాకుండా సైబర్ క్రైమ్స్లో ఇంకేమైనా అంటే హ్యాకింగ్ లాంటివి ఇంకేమైనా ఉన్నాయా
1: సార్? సైబర్ క్రైమ్స్ లోపల చాలా రకాలుగా ఉంటాయి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అనుకుంటే మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి ఈ మధ్య లోపల, వాటిలోపల మాల్వేర్ని ఇన్స్టాల్ చేసి పంపించే SMS అంటే వైరల్ అయ్యే మెసేజెస్ ఉన్నాయనుకోండి. మనం చూడడానికి అదొక సింపుల్ కామెడీ క్లిప్ లాగా అనిపిస్తుంది. సో దాని లోపల మాల్వేర్ ఇన్స్టాల్ చేసి పంపించడము, లేదు అనుకుంటే గవర్నమెంట్ పేరు పైన మనము చూసేసి వాళ్ళది సమ్ సర్క్యులర్ ఉంది, జియో వచ్చింది అని చెప్పేసి ఫ్రాడ్గా పంపించడము. రీసెంట్గా నేను పర్సనల్గా చూసిన దాంట్లోపల ట్రాన్స్పోర్ట్ చలాన్ చెక్ చేసుకోవడానికి యాప్స్ పంపిస్తున్నారు, ఏపీకే యాప్స్ అని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఉంటుంది వాటికి. ఆ యాప్స్ ఇన్స్టాల్

0: రీసెంట్గా నేను పర్సనల్గా చూసిన దాంట్ లోపల ట్రాన్స్పోర్ట్ చలాన్ చెక్ చేసుకోవడానికి యాప్స్ పంపిస్తున్నారు. ఏపీకే యాప్స్ అని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఉంటుంది వాటికి. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల లోపల ఫోన్ హ్యాక్ అయిపోతుంది. ఆ ఫోన్ హ్యాక్ అవ్వగానే మనకు మాల్వేర్ బట్టి దాంట్ లోపల చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని కొన్నిట్ల లోపల మాల్వేర్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, మన గ్రూప్ లోపల వాట్సాప్ గ్రూప్లో ఉన్న అందరికి మెసేజ్లు పోతాయి, నేను కొద్దిగా ఇబ్బందిలో ఉన్నాను, స్టక్ అయి ఉన్నాను ఇక్కడ, అర్జెంటుగా ఒక 8,000 అవసరం ఉంది, 10,000 అవసరం ఉంది అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. సో నేను రిటర్న్ పంపించేస్తాను అని చెప్పేసి. అంటే అది అఫీషియల్ పర్సనల్ అకౌంటే హ్యాక్ అయినప్పుడు అక్కడ నుంచి మెసేజెస్ పోతూ ఉంటాయి, అది రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా కొన్ని మాల్వేర్స్ల లోపల మన ఓటీపీస్ని అది తీసుకునే వాళ్లకు డెలివరీ చేసే బ్యాక్ ఎండ్ సిస్టమ్ కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓటీపీస్ జనరల్గా 4 డిజిట్ 6 డిజిట్ కానీ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఇలాంటి మెసేజ్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, అది వాళ్ళ దగ్గరికి రిటర్న్ వెళ్తుంది. సో మనకు తెలియకుండా ఆటోమేటిక్గా మెసేజెస్ని ఎవరైతే మాల్వేర్ డెలివరీ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఇలాంటివి చాలా సాఫిస్టికేటెడ్వి. ప్రత్యామ్నాయం ఏంటి అంటే, ఈ విషయం మనకు తెలియగానే ఫోన్ని మనము ఎయిర్ప్లేన్ మోడ్ లోపల పెట్టేసి సిమ్ కార్డ్ తీసేసి సపరేట్ ఫోన్ యూజ్ చేసుకోవడము, ఆ ఫోన్ని టోటల్గా రీసెట్ చేసేసి కరెక్ట్గా మళ్ళీ ఆండ్రాయిడ్ వర్షన్ మనకు ఉన్నాయా లేదా చూసుకోవడం అనేది. సో ఇదంతా జరగడానికి కారణాలకి మెయిన్గా 2-3 విషయాలేండి. మనము ఎలాంటి వెబ్సైట్స్ని ఇచ్చేస్తున్నాము అనేది ఒకటి. సెకండ్ థింగ్, మన ఫోన్ కానీ ట్యాబ్లెట్ కంప్యూటర్ని కానీ రెగ్యులర్గా మనం అప్డేట్ చేసుకోవాలి. దానివల్ల లోపల మ్యాక్సిమం ఏవైతే వల్నరబిలిటీస్ సాఫ్ట్వేర్ సిస్టమ్ లోపల ఉంటాయో, ఆపరేటింగ్ సిస్టమ్ లోపల, అవన్నీ తగ్గుతాయి దాంట్లో. థర్డ్ థింగ్, మనము ఏంటంటే ఎవరన్నా పంపించిన మెసేజెస్ని మనం మన కామన్ సెన్స్ ఉపయోగించకుండా ఇన్స్టాల్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ చేయకూడదు. సో ఇవన్నిట్ల లోపల నేను చెప్తున్నట్టు కామన్ సెన్స్, మినిమల్ సైబర్ అవేర్నెస్ ఉందనుకోండి 80-90% విషయాలన్నీ తగ్గుతాయి.
1: అడ్వకేట్ అనంత్ గారు, సామాన్యంగా ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఎలా ఉంటాయంటే, గృహిణులు అంటే పెద్దగా లిటరసీ లేని వాళ్ళు, అంటే 10th ఇంటర్మీడియట్ చదువుకుని ఉంటారు, అలాగే వ్యవసాయదారులు, ఇంట్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని జీవనంగా సాగించేవాళ్ళు, వీళ్ళు కూడా ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీలో 4 డబ్బులు పెట్టేసి ఈఎంఐలో తీసేసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుంది అని అనుకుంటుంటారు. గతంలో ఉండే బటన్ల ఫోన్లలో ఇంత సమస్య వచ్చేది కాదు, కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్కి లింక్ అయిపోయి ఏ సైట్స్ని ఆశపడి చూసినా, ఏ సైట్స్ని మమ్మల్ని డైరెక్ట్ చేసినా, ఈ ముఖ్యంగా మీరన్నా ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయగానే ఫోను, అకౌంటు, డీటెయిల్స్, ఫోటోస్ అన్నీ హ్యాక్ అయిపోతున్నాయి. కొంతమందిని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి.
0: అవును సార్,
1: అది ఎలా ఉంటుందంటారు
0: సార్? అందుకే ముందు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఫోన్ సేల్స్ అనేది విచ్చలవిడిగా పెరిగిపోయింది సార్. ఎందుకంటే అన్ని కూడా ఆన్లైన్ మోడ్ లోపల ఎడ్యుకేషన్ కావడం, కానీ దాన్ని ఒక శానిటైజ్డ్ వే లోపల చేయాలి అని చెప్పేసి ఇంతవరకు ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో మనము ఇప్పుడు మన ఇంట్లో లోపల చాలా మంది ఫ్యామిలీస్ల లోపల పిల్లలు ఉంటారు, వాళ్ళ కిచెన్లోకి వచ్చినప్పుడు తల్లులు చెప్తారు ఇది కత్తి కట్ అవుతుంది, వద్దు ముట్టుకోవద్దు, గిన్నెలు వేడిగా ఉంటాయి ముట్టుకోవద్దు అని చెప్పేసి. కానీ ఫోన్ ఇచ్చే ముందు ఎవరు ఇలాంటి జాగ్రత్తలు చెప్పారు?
1: ఫోన్గా చూస్తే ఆ ఫోన్ ఇచ్చే అన్నం తినబెడుతుంటారండి.
0: మీరు చెప్తుంది కరెక్ట్. దానివల్ల లోపల మెంటల్ హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్, ఎస్పెషల్గా నెక్ స్పైన్, ఫింగర్స్, ఐస్, ఓకే ఐ డ్రైనెస్, ఇవన్నీ బేసిక్గా స్టార్ట్ అయ్యే డిఫార్మాలిటీస్ పిల్లల లోపల కంపల్సరీగా జరుగుతుంది. సో మనం ఈ జాగ్రత్తలు చెప్పకుండా ఎప్పుడైతే చేస్తున్నామో దానివల్ల సమస్యలు ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతున్నాయి సార్.
1: ముఖ్యంగా కొన్ని విషయాలు గమనిస్తుంటాము అనంతకృష్ణ గారు, అడాలసెన్స్లోకి వచ్చే యువత, వాళ్ళకి విపరీతమైన అంటే కొన్ని రకరకాల సైట్స్ వాళ్ళని ఆకర్షితులను చేస్తూ అందులో మీరు డబ్బులు పెడితే మీకు ఇలా మాట్లాడతారు, డబ్బులు పెడితే ఈ వస్తువులు వస్తాయి, మీరు ఇలా కావచ్చు అని కొంచెం వాళ్ళని లోపల ఒక ప్రేరేపణ కలిగించి వాళ్ళతో ఆ సైట్స్ని విజిట్ చేసే విధంగా చేస్తుంటారు. వాటి పట్ల ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి
0: సార్? ఫస్ట్ థింగ్, స్కూల్ లోపల డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ లాగా పెట్టి దానికి మార్కులు ఇచ్చి పాస్ చేయడానికి ఉండాలి. ఫ్యామిలీ లోపల ఫోన్ వాడడం తగ్గించారనుకోండి, పిల్లలు ఉన్నప్పుడు ఫోన్ అవాయిడ్ చేయండి, మీరు కూడాను మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు చెప్పినట్టు ఇంకొక విషయము ఏంటంటే సార్, ఈ ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఎన్నోసార్లు మన కెమెరా, మన వాయిస్ ఆటోమేటిక్గా హ్యాక్ చేసిన వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో ఇలాంటి ఫోన్ని మనం మీరు బెడ్రూమ్లోకి, వాష్రూమ్లోకి, ట్రయల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళారనుకోండి, అక్కడ కూడా రికార్డింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మీ ప్రైవసీకి అది ఒక ఉల్లంఘన లాగా అవుతుంది. బట్ ఇది వాలంటరీగా మీరు చేస్తున్నారు కాబట్టి దానికి యాక్షన్ ఎలా తీసుకోగలుగుతారు?

0: అనేది పెద్ద క్వశ్చన్. సెకండ్ థింగ్, ఇలాంటి వాటిని మనం ముందు తీసుకుని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తే కూడా బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ ఇష్యూస్ వల్ల అండ్ అది ఎక్కడుంచి ఫోన్ హ్యాక్ అవుతుంది తెలియకపోవడం వల్ల అలాంటి ఇన్వెస్టిగేషన్స్ దూరం వెళ్ళడం అనేది చాలా కష్టం. సో ఏది ఉన్నా కూడా డిజిటల్ హైజీన్ అనేది మనం స్కూల్ లోపల స్టార్ట్ చేసి ఓకే మనం పర్సనల్గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యం సార్. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మనం ఎలాంటి స్టాండర్డ్స్ యూజ్ చేస్తున్నామో అలాంటిదే వాళ్ళకు పెట్టడం వల్ల పర్సనల్గా యూజ్ చేయాలి, ఆఫీస్ లోపల అలానే యూజ్ చేయాలి. ఓకే చేయడం వల్ల లోపల ఇలాంటి సమస్యలు అనేది ఒక అంతవరకు ఒక పెద్ద మోతాదున దాన్ని తగ్గించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి.
1: సో ముఖ్యంగా శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాల్సిన అన్ని జాగ్రత్తలు, డిజిటల్ హైజీను, ఫోన్ పట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కారణం చేత మనం కానీ మన పిల్లలు కానీ మన స్నేహితులు కానీ సైబర్ క్రైమ్ బారిన పడినట్టు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని ప్రాపర్గా పర్స్యూ చేయడం వల్ల మీకు మీరే మెయిల్ చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హితం చేసిన వారు అవుతారు.
0: తప్పకుండా.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ ఆనందకృష్ణ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం, సైబర్ నేరాలు జాగ్రత్తలు, ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 7:30. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. తెలుగులో చాలా అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి కదా, అప్పుడప్పుడు రచయితలు తెలుగులో కాకుండా వేరే భాష పదాలతో పాటలు రాసి శ్రోతల్ని అలరిస్తూ ఉంటారు. అందులో కొన్ని పదాలు మనకు అర్థం కాకపోయినా ఆ పాటని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే సంగీతానికి బౌండరీస్ అనేటివి ఉండవు. సో అలా తెలుగులో వేరే భాష పదాలు వాడి ప్రయోగం చేసిన పాటలు విందాం. ముందుగా విందాం, 2000 ఇయర్లో వచ్చింది బద్రి సినిమాలోది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అమిషా పటేల్, రేణు దేశాయ్ ప్రధాన పాత్రలు నటించినటువంటి ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఏ చికిత్స సాంగ్! ఇప్పుడు రమణ గోగుల పాడిన సునీత తమ గాత్రంలో అందించారు. సాహిత్యాన్ని ప్రముఖ రచయిత వేటూరి గారు అందించారు. మరి లేట్ చేయకుండా ఏ చికిత్స సాంగ్ వినిద్దాం. ఏ చికిత్స అంటే ఏ బాగున్నావా అని స్పానిష్లో అని అర్థం.

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట 3 మూవీలోనిది. ధనుష్ రాసినటువంటి పాట. ఇది ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ప్రేమలో విఫలమైనటువంటి ఒక అబ్బాయి తన బాధను చాలా సీరియస్గా కాకుండా ఫన్నీగా అమాయకంగా కొంచెం ఇట్లా పాడుతూ ఉన్నట్టు ఉంటుంది. అయితే దీన్ని తమిళంలో సూప్ సాంగ్ అని కూడా పిలుస్తారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఎస్, వై దిస్ కోరవెల్లి సాంగ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: Flop song.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: అంతేనా?
6: ఇంకేం కావాలి?
5: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
7: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
8: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం 2022లో వచ్చినటువంటి బీస్ట్ మూవీ నుంచి అరబిక్ కుతు, అదే అలమితో హబీబో సాంగ్, అరబిక్ స్టైల్ సౌండ్స్, సౌత్ ఇండియన్ బీట్స్ కలిసి అనిరుద్ గారి ఎనర్జెటిక్ కంపోజిషన్, క్యాచీ హుక్, అలాగే విజయ్ పూజ హెగ్దేలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పాటను చాలా పాపులర్ చేశాయి. మరి ఇప్పుడు బీస్ట్ మూవీ నుంచి అనిరుద్ స్వీయ సంగీతంలో జోనిత గంతతో పాడినటువంటి ఈ పాట గీత రచన శ్రీ సాయి కిరణ్.

ఇప్పుడు మనం వినబోతున్నటువంటి పాట పవన్ కళ్యాణ్ భూమిక జంట గారు నటించినటువంటి ఖుషి మూవీలోని ఏ మేరా జాహా. ఇదే నా ప్రపంచం, ఇదే నా లోకం అని అర్థం. అయితే ఇది ఒక సాధారణ ప్రేమ గీతం కాదు. యువతలో ఉన్నటువంటి శక్తి, ఆత్మవిశ్వాసం, మనకు ముందుకు వెళ్ళాలనే తపన, చీకటిని తొలగించి కొత్త వెలుగును తీసుకురావాలనే ఆలోచన ఈ పాటలో మనకి కనిపిస్తుంది. మనిషిని అందించినటువంటి ఎనర్జెటిక్ మ్యూజిక్, కేకే ప్రత్యేకమైనటువంటి వాయిస్ ఈ పాటకి మరింత పవర్నిచ్చాయి. మరి ఆలస్యం చేయకుండా ఆ పాట వినిద్దాం.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం చంద్రముఖి చిత్రం నుంచి వాలి రాసిన పాట, నిత్యశ్రీ మహాదేవన్ టిప్పు ఆలపించిన ఈ గీతం మీకోసం.

0: தாம் தருகட தீம் தருகட தோம் தருகட நம் தருகட தத்தருகட தித்தி தருகட தோம் தோம் தருகட நம் நம் தருகட
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు 5,000 కోట్ల రూపాయలను కేటాయించామని తెలియజేశారు. జాతీయ స్థాయి పోలీస్ కమిషనర్ సెమినార్ను హైదరాబాద్లో నిర్వహించారు. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు వేసేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా అధికారులకు సూచించారు. వరి స్థానంలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి భేటీలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2వ విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు వేగవంతం చేయాలని సూచించారు. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా రేపు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. దీంతో రానున్న 2 రోజుల పాటు నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మిస్ ఆసియా రేష్మా ఠాకూర్ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ఇక్కత్ చేనేత వైభవాన్ని ఆసక్తిగా తిలకించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించిన ఎక్స్పీరియన్స్ పోచంపల్లి కార్యక్రమంలో ఆమెతో పాటు మల్టీనేషనల్ కంపెనీల ఉన్నతాధికారులు, ఫ్రాన్స్ కాన్సులేట్ ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక మాధ్యమాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 8 గంటలు దాటి 4 నిమిషాలు. ప్రపంచం నలుమూల నుంచి సోషల్ మీడియాలో ఎన్నో న్యూస్ చూస్తూ ఉంటాం. అలా సోషల్ మీడియాలో వైరల్ అండ్ ట్రెండ్ అయ్యే న్యూస్ గురించి చెప్పే ప్రోగ్రాం
1: కొంచెం మస్తీ బౌలడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మరి మస్తీ మజా ఈరోజు కూడా సిద్ధంగా ఉంది, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నాగా చిత్రం నుంచి కార్తిక్ చిన్మయ బృందం ఆలపించిన గీతం విన్నారు. గీతరచన ఏఎం రత్నం, సంగీతం దేవా.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
0: మస్తే మసా వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. పుస్తకం లేని ఇల్లు కిటికీలు లేని గదిలాంటిది అని పెద్దలు అంటూ ఉంటారు. మరి మన జీవితానికి జ్ఞానాన్ని, ఆలోచనలను, విలువలను అందించేవి అమూల్యమైనటువంటి సంపద పుస్తకాలు. అలాంటి పుస్తకాల ఖజాననే గ్రంథాలయం. గ్రంథాలయం అనేది కేవలం పుస్తకాలు నిల్వ చేసే స్థలం మాత్రమే కాదు, అది జ్ఞానాన్ని పంచే ఆలయం. చిన్నారుల కథల పుస్తకాల నుండి పెద్దల విజ్ఞానాన్ని పంచే గ్రంథాల వరకు ఎన్నో పుస్తకాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. మరి ఈ లైబ్రరీ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా లైబ్రరీలో ఏదైనా బుక్ మనం అరువు తీసుకుంటే 1 డేలో కానీ, 1 వీక్ కానీ, అలా 1 మంత్లో మనం రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఒకతను లైబ్రరీలో పుస్తకాన్ని దొంగిలించినటువంటి ఒక వ్యక్తి పశ్చాత్తాపంతో 40 ఇయర్స్ తర్వాత దానిని మళ్ళీ రిటర్న్ చేశాడంట. వెరైటీ కదా. యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. క్షమాపణలు కోరుతూ ఓ లెటరు, $100 దానికి అటాచ్ చేసి మరీ పంపాడు. ఎడ్వర్డ్ గోరే అనే రైటర్ రాసినటువంటి ది అన్స్ట్రాంగ్ హార్ప్ అనే నవల ఫస్ట్ కాపీని ఆ వ్యక్తి దొంగిలించాడంట. తన తప్పులను సరిదిద్దుకునే క్రమంలో ఈ పుస్తకాన్ని తిరిగి ఇస్తున్నానని రాయడం ఇంక వెరైటీ. ఇక్కడ పుస్తకం మనకు మంచి మిత్రుడు అనేది ఈ సంఘటన మనకి గుర్తు చేస్తుంది. గ్రంథాలయం మనకు జ్ఞానాన్ని అందించే గొప్ప గురువు. కాబట్టి పుస్తకాలను ప్రేమిద్దాం, గ్రంథాలయాలను ఆదరిద్దాం, జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే ట్యూన్డ్.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

0: పెళ్లి సందడి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి.
1: ఇంకేం కావాలి?
2: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుడ్

0: జోడి చిత్రం నుంచి బాలు ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: కొంచెం మస్తి బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజా వింటున్నారు. స్టూడియోల సమయం 8 గంటలు దాటి 24 నిమిషాలు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని జయించి ముందుకు సాగడమే నిజమైనటువంటి ధైర్యం. అలాంటి ధైర్య సాహసాలతో సమాజానికి స్ఫూర్తిగా నిలిచే వారెందరో కదా. ఇప్పుడు మరి నేను చెప్పబోయేటువంటి ఈ ధైర్య సాహసాల లేడీ గురించి చెప్తే రియల్గా వావ్ అని అంటారు. ఇంగ్లాండ్లోని చెల్టన్ హోమ్కి చెందినటువంటి 90 ఏళ్ల భామ, ఈ భామ పేరు బేటీ బ్రొమేజ్, ఒక అరుదైన రికార్డు నెలకొల్పారు. ఏంటా రికార్డు అంటే, బైప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ పై నిలబడి గాలిలో ఎగిరినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హోమ్కి చెందినటువంటి 90 ఏళ్ల భామ. ఈ భామ పేరు బేటీ బ్రొమేజ్. ఒక అరుదైన రికార్డు నెలకొల్పారు. ఏంటి ఆ రికార్డ్ అంటే, బైప్లేన్ ఎయిర్క్రాఫ్ట్ పై నిలబడి గాలిలో ఎగిరినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ భామ ఎందుకు ఈ సాహసం చేశారంటే, చిన్నప్పటి నుంచి ఇలాంటి ఎన్నో అడ్వెంచర్ చేశారు. హార్ట్ స్ట్రోక్ రావడం వలన తనకు ధైర్యం అంటే తనకు వైద్యం అందించినటువంటి ఆసుపత్రిలోని స్ట్రోక్ యూనిట్ నిధుల సేకరణ కోసమే ఆమె ఈ సాహసం చేయడం జరిగింది. స్ట్రోక్ బారిన పడినప్పటికీ వింగ్ వాకింగ్ చేసి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. మనసుండాలి, కానీ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అనిపిస్తుంది కదా. కాబట్టి ఏదైనా చేయాలంటే, అబ్బో నా వయసు అంటూ మనం అడ్డంకులు చెప్పకుండా ఈ భామలాగే తగ్గేదిలే అంటూ మీకు నచ్చిన పనిని చేయండి. ఏమంటారు? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలిమల సమయం 8 గంటలు దాటి 30 నిమిషాలు అవుతుంది. ఏకచిత్ర గీతాలు వింటున్నారు. 34 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి మూవీ, ఇప్పటికీ మూవీలోని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టే. చిరంజీవి రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో వచ్చినటువంటి 3వ చిత్రం, 10 కోట్లు వసూలు చేసినటువంటి మొదటి చిత్రం, 6 భాషల్లో అనువాదమైనటువంటి చిత్రం. మరి ఈ మూవీలోని పాటల్ని 2009లో విడుదలైనటువంటి ఒక మూవీలో రీమిక్స్ కూడా చేశారు. ఇంతకీ ఏ మూవీ? ఎస్ ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే, గరానా మొగుడు. 9 ఏప్రిల్ 1992లో మరి విడుదలైనటువంటి ఈ చిత్రం చిరంజీవి నగ్మ వాణి విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చింది. ఈ మూవీలోని అటు కామెడీ యాక్షన్ అన్ని సమపాల్లో ఉంటాయి. ఇక చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి, డైరెక్టర్, మ్యూజిక్ అందించారు ఎంఎం కీరవాణి. మరి మీ అందరి కోసం ఇప్పుడైతే బంగారు కూడిపెట్టే సాంగ్ వచ్చేస్తుంది. మరి ఆ పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మరి ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసింది ప్రభుదేవ గారు. వైజాగ్ పోర్ట్ ఏరియాలో పిక్చరైజేషన్ డిస్కో శాంతి గారితో కలిసి చేశారు. ఇదే సాంగ్ని 2009లో మగధీర మూవీలో రీమిక్స్ చేయడం జరిగింది. మరి మనకు ముందొస్తుంది కదా కీబోర్డ్, అది మణిశర్మ గారు సంగీతం అందించారు. ఇప్పుడైతే ఈ సాంగ్ మీ అందరి కోసం.

బాలుగారు పాడినటువంటి స్టైల్కి సేమ్ మ్యాచ్ అయ్యేలా ఉంటుంది చిరంజీవి గారి పర్ఫార్మెన్స్. ఏం చెప్పగలం. బంగారు కోడిపెట్ట సాంగ్ విన్నారు, ఘరాన మొగుడు చిత్రంలో నుంచి ఏకచిత్ర గీతాలు వింటున్నారు. మరి ఇందులో డైలాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మూవీకి కథ అందించింది పి వాసు గారు. డైలాగ్స్ పరుచూరి బ్రదర్స్ గారు వాసు గారు కలిసి అందించడం జరిగింది. డైలీ లైఫ్లో మనం యూజ్ చేసుకునేలాగా ఉంటాయి. ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి అంటూ డిఫరెంట్గా మేనేజం చేశారు మెగాస్టార్ గారు. ఇంకా ఇదే మూవీలో రావు గోపాలరావు గారు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, చిరత్ సక్సేనా, రమప్రభ, శుభ, ఆహుతి ప్రసాద్, సాక్షి రంగారావు, చలపతిరావు ఇలా సపోర్టింగ్ రోల్ చాలామంది ప్లే చేశారు. ఇప్పుడైతే నాగూర్బాబు చిత్ర పాడినటువంటి పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి

ఏకచిత్ర గీతాల్లో ఘరాన మొగుడు చిత్రం నుంచి పాటలు వింటున్నారు. ఆ రోజుల్లో 10 కోట్లు వసూలు చేసినటువంటి ఈ చిత్రం చాలా సింపుల్ స్టోరీ. తన సంసార జీవితాన్ని ఒక సాదా సీదా మెకానిక్ ఎలా సాఫీగా నడిపించారు అన్నదే ఘరాన మొగుడు యొక్క స్టోరీ లైన్. మరి అంత సింపుల్ స్టోరీని స్క్రీన్ ప్లే మరి డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకోసం నాగురుబాబు చిత్ర పాడిన పాట మరో పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఏమి వానా అంటూ వర్షంలో తడిసేశారు కదా. గరణమొగుడు చిత్రంలోని ఏకచిత్ర గీతాలు వింటున్నారు. నగ్మా చిరంజీవి గారి కాంబినేషన్ మరి సూపర్ హిట్ అయింది. మరి ఇప్పుడైతే ఇదే మూవీలోని ఏంది బే ఎట్టాగా ఉంది సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. ఎంఎం కీరవన్ సంగీతం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర గారు తమ అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. సాహిత్యం అందించారు భువనచంద్ర గారు. ఈ పాటలోని ప్రత్యేకత ఏంటంటే అప్పటి మాస్ పాటల స్టైల్లో ప్రేమను చాలా సీరియస్గా కాకుండా చిలిపి మాటలు అలా సరదా సంభాషణ డ్యాన్స్ ఎనర్జీతో చూపించడం ఈ యొక్క పాట యొక్క లక్షణం. మరి ఇదే పాట అప్పట్లో 90స్లో మరి మాస్ ఫోక్ స్టైల్లో మరి మంచి వైబ్ ఉన్నటువంటి సాంగ్. మరి మరోసారి గుర్తు చేసుకుందాం ఆ పాట వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఏకచిత్ర గీతాలు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. గరణ మొగుడు చిత్రంలోని పాటలు వింటున్నారు కదా. ఇప్పుడు మీ అందరి కోసం పండు పండు అనే పాట వచ్చేస్తుంది. మరి గరణ మొగుడు చిత్రానికి ఇండియన్ సినిమా హిస్టరీలోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి గారు అప్పుడు సెన్సేషన్. అత్యధిక పారితోషికం తీసుకున్నటువంటి హీరో. 1993 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కూడా ప్లే చేశారు ఈ మూవీని. మరి ఇప్పుడైతే భువనచంద్ర గారు రాసినటువంటి ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ మీ అందరి కోసం.
2: పండు పండు పండు ఎర్ర పండు.

0: ఎర్ర పండు పండు పండు పండు ఎర్ర పండు
1: ఆపిల్ దాని పేరు

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

ఏకచిత్ర గీతాల్లో ఘరణమొగుడు చిత్రం నుంచి పాటలు వింటున్నారు. ఘరణమొగుడు ఒక విజయవంతమైన సినిమా మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమలో కమర్షియల్ సినిమాల స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి ఒక మైలురాయి. నేటికి మూవీలోని పాటలు, చిరంజీవి గారి స్టైల్, డ్యాన్సు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మరి ఇదండి ఈనాటి ఏకచిత్ర గీతాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: లక్ష్మీ చిత్రం నుంచి రాజు సునీత బృందం పాడిన పాట విన్నారు. గీతరచన చంద్రబోస్, సంగీతం రమణ గోగుల.
1: నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలయంలో సమయం సరిగ్గా 10 గంటలు. మధురిమ నాటి మేటి సినీ గీత మాలిక వింటారు.
1: ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. కృష్ణుడు రుక్మిణిని ఆదర్శంగా తీసుకుని అత్త యమగండం అనుకుని పారిపోయేందుకు ప్రణాళిక రచించిన ఒట్టి దద్దమ్మని శుద్ధముద్దని ధైర్యం లేని ప్రియునిపై తొలితరం గేయం ఇది. అదృష్టవంతుడి చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, కెవి మహదేవన్ సంగీతం.

తన మాట పట్టించుకోని భగవంతునికి దేవేరి ద్వారా మొరపెట్టుకుంటూ తన బాధను వివరించి భగవంతునికి చెప్పేందుకు అంత దూరం రాలేనని

మాటగా చెప్పమని రచయిత విన్నవించుకుంటున్న గీతం. రంగులరాట్నం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. దాశరథి రచన, ఎస్ రాజేశ్వరరావు, బి గోపాలం సంగీతం.

వయ్యారంగా నిలబెడితే వయ్యారం బంగారం ఒలుకుతోందని, సరాగం పరాచికం విహారంగా చేద్దామని తలపులు తీరే హాయిలో మనసులు పంచుకుంటూ చెలిమిని పెంచుకుంటూ తన వైపు రారమ్మంటూ పాడుతున్న సంగీత దర్శకుల గీతం. చెంచులక్ష్మి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు జిక్కి పాడిన పాట, ఆరుద్ర రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

కోటి సూర్యులు కోటి చంద్రులు కలిసి తేజస్సుతో ఇహం పరమూ ఇచ్చే అమోఘ మహిమల ఆదిశక్తిని దుష్ట శిక్షణ కోసం, వరసిద్ధి కోసం, జయం కోసం ప్రార్థిస్తూ అభయం ఇయ్యమంటూ అర్థిస్తున్న ఈ భక్తి రసరమ్య గీతం రాజకోట రహస్యం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, విజయా కృష్ణమూర్తి సంగీతం.

కళలో కనిపించి వలపించి మురిపించి రూపం కనుల ముందు కనపడితే, కనులు విందు చేస్తే ధన్యుణ్ణయ్యానని, ఆ ప్రియరాగం మనసుకిచ్చే హాయిని గురించి దేశరాగ ఛాయల్లో పాడుతున్న ఈ పాట జగదేక వీరుని కథ, ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, పింగళి రచన, పెండ్యాల సంగీతం.

కొన్ని క్షణాలు ఎంతో మధురంగా ఉంటాయి. మనసు నెమలిలా నర్తిస్తుంది. పావురాలు పాటలు పాడతాయి. జీవితమంతా పులకిస్తుంది. విరజాజి పరిమళం గుబాళించినట్టుగా, తేనెలో తీయదనం మధురిమలలుకినట్టుగా జగమంతా మారిపోయి ఆనందంతో పాడుతున్న మధుర గాయకుని గీతం. దేశద్రోహుళి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. ఆర్ద్ర రచన ఎస్ రాజేశ్వరరావు. సంగీతం.

ఏలిని వారి కొలువులో పనిచేసుకుంటూ మదిలో మెదిలిన రూపం తనను పిలిచినా తాను పలకలేని స్థితిలో ఉన్నాను అంటూ ఇది సమయం కాదని ఈ పొరపాటుకు మన్నించమని మధుర గాయని తన గళంలో పాడిన పాట. సువర్ణ సుందరి చిత్రంలో పి సుశీల పాడిన పాట. సీనియర్ సముద్రాల రచన పి ఆదినారాయణరావు. సంగీతం.

నీలి సముద్రం పొంగేది ఎందుకంటే నీలి ఆకాశాన్ని వంగి తనకు ముద్దు ఇమ్మని అడగటానికని, దానికి చిలిపి గాలి కూడా చిటికలేస్తూ గోల చేస్తోందని, చిన్నప్పుడు ఇసుకలో కట్టుకున్న పిచ్చిక గూళ్లను గుర్తు చేసుకుంటూ ఆ భావం మరింత చేరువైందని, పండు వెన్నెలా పడవా కలిసి వచ్చిన క్షణంలో పాడుకున్న యుగళగీతం, సిపాయి చిన్నయ్య చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పాడిన పాట, ఆత్రేయ రచన ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

ఆనాటి కాలంలో అప్పటి పరిస్థితుల్లో హాయిగా కలిసుండటానికి కొన్ని సులభ సూత్రాలని చెబుతూ భర్త అత్తమామల పట్ల ఎలా ఉండాలి, భార్య భర్త సంసార రథానికి చక్రాలై ఉండాలని, ఇంటి గుట్టును బయట పెట్టకూడదని, ఆడంబరాలకు తావు ఇవ్వద్దని ముందుగా అలక మానేయమంటూ ప్రబోధిస్తున్న గీతం. మాంగళ్యబలం చిత్రంలో సుశీల బృందం పాడిన పాట, శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు రచన, మాస్టర్ వేణు సంగీతం.

తన మాటలు కోటలు దాటుతున్నాయని, టెక్కులు చూడబోతే చుక్కలను అంటుతున్నాయని, అల్లరి చూపుల కళ్ళం వేసి తనను ఆట పట్టించవద్దని, మెత్తని నవ్వుల కుత్తుల్లాంటి చూపులతో తనని లోబరుచుకోవద్దంటూ ప్రణయగీతం. గండికోట రహస్యం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టీవీ రాజు సంగీతం.

పెళ్ళపెళ్ళ ఉరుములతో తళతళ మెరుపులతో చెలి బిత్తరచూపులు ఎంతో అందంగా ఉంటాయని, ఆ కారుమబ్బుల చీకటిలో తామిద్దరమే ఉన్నాము అనుకుంటున్న హాయిచ్చే అద్భుతమని, చెక్కలిగింతల చలిలో గుండెల్లో వగలనే చలిమంటల్లో పాడుకుంటున్న ప్రకృతి గీతం, ఆత్మబలం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన కెవి మహదేవన్ సంగీతం.

రాత్రి నిద్రిస్తున్న వేళ ఒంటరిగా మధువును గ్రోలుతూ, ఆ మధురం తనకోసమే అని, అంతకుమించి ఆమె తలుపు వలపు తనకోసమేనంటూ మధురమైన రేయిని సిగ్గుతో వృధా చేయవద్దని, చంద్రుడి ముందు తారకవలే తానూ ఆమె కలుసుండాలని, కన్నుల కాటుక సిగలో పువ్వులా కరిగి వాడిపోకముందే కలిసుండాలి అంటున్న శుభరాత్రి గీతం. మా ఇంటి దేవతా చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. దాశరథి రచన, మాస్టర్ వేణు సంగీతం.

మమత ఎరిగి మనస్సు వరాలను కురిపిస్తుంది. కోరినా కోరకపోయినా జన్మజన్మల రుణాలుగా తీరని విధంగా దయచూపి సాయం అందిస్తుంది. చేసిన సాయానికి కృతజ్ఞతగా ఏం బదులివ్వాలి అని ఆలోచిస్తూ మట్టిని మాణిక్యాన్ని చేసిన మరుపురాని దేవతని మదిలో పదిలంగా దాచుకుంటే ఉమ్మడి కుటుంబం చిత్రలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, ఆరుద్ర రచన పెండ్యాల సంగీతం.

చందమామ వెన్నెల హాయిని మించిన లాలి మరొకటుండదు. పలుకులే చెలకలగా జిలిబిలి జాబిల్లిపై బజ్జో పెట్టేందుకు తొలితరంలో జాలివారిన లాలిపాటిది. 1947 సంవత్సరం నాటి చిత్రం రత్నమాలలో పి భానుమతి పాడిన పాట. సీనియర్ సముద్రాల రచన, సిఆర్ సుబ్రహ్మణ్ సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురి

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని కొన్ని విశేషాలు ఉదయం 6:05 అర్చన క్షేత్రదర్శిని వింటారు. 7:15 ఇది మన చట్టం. మొబైల్ టవర్స్ నుంచి వెలువడే రేడియేషన్పై అపోహలు అనుమాన నివృత్తి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ శాఖ సంచాలకులు శ్రీ శవన్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. రేపు ఉదయం 7:15
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
3: ఆనందదాయకం. అంతేనా?
4: ఇంకేం కావాలి?
3: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
5: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
1: రేపు ఉదయం 11:05 గుర్తుకొస్తున్నాయిలో బొమ్మరిల్లు చిత్రం గురించి విశేషాలు వింటారు. 12:00 చైతన్య స్ఫూర్తి, 12:30 తెలుగులో వార్తలు, 12:40 లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్, 1:20 షో టైం. రెండు శక్తిశీలి. ఇక సాయంకాలం పూట మా ప్రసారాలలో 5:00 చాయ్తో హాయ్ కబుర్లు, 6:20 నీరాజనం, 6:40 వెన్నెల లంహే ప్రాయోజిత కార్యక్రమం. ఇక 7:15 ఆరోగ్య జీవనం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, డాక్టర్ జి స్వర్ణలత గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రేపు రాత్రి 7:15 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం సరిగ్గా 11:00. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.